శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

నిత్య సంతోష్ని ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరుగు దీక్షణంలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజన్ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన శివార్పణం భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ శ్రీమతి ఎస్ సుధ గారి హితోక్తులు వింటారు.
1: ఓం శ్రీ గురుభ్యో నమః. అపౌరుషేయం, పురుషుడు అంటే మానవుడు, అది స్త్రీ శరీరము పురుష శరీరము అని కాదు. శరీరము స్త్రీ, శరీరీ జీవుడు. గురుదేవులు వచించినట్లు, నా కాలు విరిగింది, నా చేయి కాలింది, నాకు తల నొస్తున్నది, ఇలా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఇదే మాట్లాడుతారు. మరణించినప్పుడు జీవుడు పోయాడు, ప్రాణం పోయింది అంటారు ఇరువురికి. దీన్ని బట్టి శరీరం స్త్రీ అని, పురుషుడు జీవుడు అని అర్థమవుతున్నది. అపౌరుషేయము అంటే పురుషుడిచే చెప్పబడినది కాదు. వేదం అపౌరుషేయమన్నారు కదా, మరి ఎవరు చెప్పారు? వేదాలు ఎలా వచ్చాయి ఆలోచిద్దాం. ఈ దేహంలో ప్రవేశించినప్పటి నుంచి దేహ తాదాత్మ్యంతో జీవుడు తానై దేవుడనని మరిచిపోయాడు. ప్రాపంచిక విషయంలే సత్యమని భావించి దేహము నేను అన్న భావనతో ధనేషణ దారేషణ పుత్రేషణ వైపు పరుగులు పెడుతున్నాడు. గురువును ఆశ్రయించిన శిష్యుడికి నేను నాది అంటే అర్థమవుతుంది. శరీరిని నేను అని మరచి నాది అయిన శరీరాన్ని నేను అనుకున్నాను. మొట్టమొదట తప్పు అక్కడే జరిగింది. నాది నేను అయిపోయింది. ఈ నేను అయిన నాది నుంచి విడివడలేకపోతున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. నేను అంటే నాలో ఉన్న జ్ఞానం. అది లేకుండా శరీరం ఏ పని చేయలేదు. నేను నిరాకారమైన జ్ఞానాన్ని, నిరాకారమైన జ్ఞానం సాకారమైన శరీరం ద్వారా వ్యక్తమవుతున్నది. నా తల, నా కాలు, నా చేయి అంటే నేను వేరే, నా శరీరం వేరే కదా. గురుదేవులు ఇది ఎలా బోధించారంటే, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము, త్రిపుటి ఉంది. ప్రపంచంలో ఏది చూడాలన్నా త్రిపుటి ఉండాలి. జ్ఞేయము నాచే చూడబడేది, జ్ఞాత చూచేవాడు, జ్ఞానము నా చూపు. జ్ఞాత జ్ఞానంతో జ్ఞేయాన్ని చూస్తున్నాడు. ప్రపంచాన్ని చూస్తున్నాను. ఎందుకు? ప్రపంచం నాకంటే వేరుగా కనిపిస్తున్నది. మరి శరీరం కూడా నాకంటే వేరైనదే కదా. ప్రపంచమే జ్ఞేయం అనుకుంటున్నావు. నీ శరీరం కూడా నీకు జ్ఞేయమే కనిపిస్తున్నది కదా. ఇంకాస్త లోపలికి వెళ్దాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారి నామం. అంతర్ముఖమైతేనే అనంతమైన పరమాత్మను నేను అని గుర్తించగలవు. నా మనస్సు, నా బుద్ధి, నా ఆలోచనలు అంటున్నాను అంటే నేను వేరు, మనస్సు బుద్ధి ఆలోచనలు వేరు. నేను వీటిని చూస్తున్నాను, నాకు ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయి ఆలోచించు. నేను నిరాకారాన్ని, నాలోనే సాకారమైన ఆలోచన పుట్టింది. సాకారమైతేనే కనిపిస్తున్నది. కనిపించింది అంటే అది నేను కాదు. యదృశ్యం తన్నస్యతి, అది శాస్త్రవాక్యం. యదృశ్యం తన్నస్యతి అని శాస్త్రవాక్యం. దీనిని బట్టి అర్థమైనది ఏమిటంటే, నేను వేరు, నాది వేరు. ఆ నేనును గుర్తిస్తే నాదితో తాదాత్మ్యం వదిలేస్తావు. నేనును గుర్తించాలంటే గురుదేవులు సూచించిన మార్గంలో ప్రయాణం చేయవలసిందే. వేరు దారి లేదు. నా అన్యఃపంత అయనాయ విద్యతే, జ్ఞానం కలగటం ఒక్కటే నిన్ను నీవు తెలుసుకోవటానికి మార్గం. అలా ఒక్కసారి తెలుసుకుంటే సరిపోదు. జ్ఞానము కలిగితే సరిపోదు. జ్ఞాన నిష్ట ఉండాలి. నేను తెలిసినా నాదితో తాదాత్మ్యం పొందితే ప్రయోజనం.

0: నాది స్వభావం, నేను స్వరూపం. స్వభావాలు ఎన్నో కనిపిస్తాయి, వాటిని చూడకు, స్వరూపాన్ని దర్శించు. జ్ఞాననిష్టలో తత్వదర్శనం కలిగితే పురుషుడు పురుషోత్తముడు అవుతాడు. దేహ తాదాత్మ్యం వదిలేసిన వాడు నిరాకారుడు. అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావాలంటే ఒక ఉపకరణం కావాలి, అది శరీరం. నిరాకారమైన తాను సాకారమైన శరీరాన్ని ఉపయోగించుకుని పలికిన పలుకులే అపౌరుషేయాలు. అంతేకాని అపౌరుషేయాలు ఆకాశం నుంచి శబ్దంలాగా వినిపించవు. మహర్షులు మనకు చెప్పిన ఉపనిషత్తులన్నీ అపౌరుషేయాలే. వారు తమ ధ్యానస్థితిలో తాము దర్శించిన అనంతమైన తత్వాన్ని శిష్యులకు బోధించారు. వేదంలో నిగూఢమైన అర్థాన్ని స్ఫురింపచేసే ఎన్నో విషయాలు పొందుపరిచారు.
1: శ్రీమతి ఎస్ సుధగారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: శ్రీ చైతన్య నుండి.
1: అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలు కలుగుతుంది. ఈ పద్ధతి రెండు రకాలు, అవి బిందు అలాగే తుంపర పద్ధతులు. ఇక బిందు సేద్యం చూసినట్లయితే ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైపులైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. డ్రిప్ పద్ధతులు చూసినట్లయితే డ్రిప్ పద్ధతిని 3 రకాలుగా పేర్కొనవచ్చును. అవి ఉపరితల డ్రిప్పు, ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు అలాగే వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు సిఫారసు చేయబడినది. నేల దిగువ అమర్చబడు డ్రిప్ పద్ధతి. ఈ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు అలాగే పూల మొక్కలకు సిఫారసు చేయబడినది. మైక్రో స్ప్రింక్లర్ల పద్ధతి చూసినట్లయితే ఈ పద్ధతిని ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాలు పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ మొదలగు పంటలకు సిఫారసు చేయబడినది. డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు: వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను అలాగే నాణ్యమైన పంటను పొందవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ అలాగే ఎత్తుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30% నుంచి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి. నేలను చదును చేయటం, గట్లు కట్టటం, కాలువలు తవ్వటం, బోదెలు చేయటం, నీటిని పారగట్టటం, ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు. కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది.

ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు, కావున కలుపు సమస్య తగ్గుతుంది. ఉప్పు నీటిలో కూడా పంటలు పండించవచ్చు. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగుమందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన స్ప్రింక్లర్ల పద్ధతిలో మాదిరిగా మొక్కలపై అలాగే ఆకులపై తేమ ఉండదు, కావున చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమిలోపలి పొరల్లోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీటి సమస్య తగ్గుతుంది. అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సమర్థత పైన ఎటువంటి ప్రభావం ఉండదు. డ్రిప్ పద్ధతిని ఉపయోగించటం వలన వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. డ్రిప్ నీటిపారుదల పద్ధతికి అనుకూలమైన పంటల వివరాలు చూసినట్లయితే, డ్రిప్ పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలలో అమర్చుకోవచ్చు. డ్రిప్ పద్ధతి అమర్చుకోవటం పంట రకం, అలాగే మొక్కల సాంద్రత, మొక్కకు రోజువారి కావలసిన అత్యధిక నీటి పరిమాణం, పంట కాలం, నేల తీరు, అలాగే స్వభావం, ఏటవాలు, పొలం విస్తీర్ణం, నీటి వసతి, లభ్యమయ్యే నీటి పరిమాణం, భూమి నుండి నీటి లోతు, నీటి నాణ్యత, పంపుసెట్ రకం, పంపుసెట్ సమకూర్చే నీటి పీడనం, రోజుకు విద్యుత్ సరఫరా కాలం, పంటల మార్పిడి విధానం, భూమి నిల్వ ఉంచుకునే నీటి సామర్థ్యం, వాతావరణ పరిస్థితి, అలాగే రైతు ఆర్థిక పరిస్థితి మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

0: పొలం పనులు విన్నారు. ఈ రోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
0: మనసును ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపివేయండి. ఇలాంటి ఆలోచనలు జీవితాన్ని సుఖమయం చేస్తాయి. మన కోపమే మనకు శత్రువు, మన శాంతమే మనకు మిత్రుడు. మనకు చదవటం అనేది తెలియాలి, కానీ తెలిస్తే ప్రతి మానవుడు కూడా ఒక పుస్తకం వంటివాడే. మనం చెప్పిన దానికల్లా తల ఊపేవారు మన శత్రువులు, మనతో వాదించేవారే మన మిత్రులు. మనం వేలెత్తి ఒకరిని చూపెడుతున్నప్పుడు మిగిలిన 4 వేళ్లు వెనుకవైపు మనల్ని చూపెడుతున్నాయి అన్నమాట మర్చిపోకూడదు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహా గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా

0: ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం మానవ మనుగడకు అత్యవసరం వృక్ష సంపద, ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి 8:30 ప్రసారమవుతుంది. ఇక 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. చిత్రాంజలి కార్యక్రమం 9:30, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 నుండి వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక 5:00 చక్కని రాజమార్గం సృజనాత్మక రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కుటుంబ సంక్షేమ గీతం 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి నిలిపింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో బాలిక విద్యాభివృద్ది పరిణామ వికాసాలు, ఈ అంశం గురించి డాక్టర్ పార్వతీదేవి గారి ప్రసంగముంటుంది. 8:30 చిత్రసీమ తెలుగు ఫీలింగ్ గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో సూత్రధారులు చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఈ కార్యక్రమం రాత్రి 11:45 వరకు కొనసాగుతుంది. ఇవండి ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం లలిత గీతం. వినే ముందు ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లలిత గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమాపేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ పై గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్బంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యకుడితో సమాపేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యకుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమాపేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల సమాపేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్బంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం ఉదయం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్ లో జరుగుతుంది. మే 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. నెల రోజుల పాటే సాగే ఈ ప్రచారం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో

ఇరుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఐఆర్ కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్టాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యుబిటి 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్దమైనవి. మరాఠీ సంగీతానికి కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ రెడ్ టైన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మయన్మార్ అధ్యకుడు యుమినాంగ్ హ్లైంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కాంతిరేకుల కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మానవ మనుగడకు అత్యవసరం వృక్ష సంపద ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుబుల కామరా
3: సై బాల్,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: లక్షల లాటరీ
6: చిక్కుకుంది.
7: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
8: ఆర్బీఐ అంటోంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈరోజు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ఉదయం 9:30 నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. అలాగే అర్జీదారులు మీకోసం .ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని, ఈ అవకాశం కల్పించినట్లు ఆమె వివరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేస్ ఒక ప్రకటనలో తెలిపారు. అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం విఆర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లక్ష తులసి పత్రాలతో పూజ, తిరుప్పావడ సేవను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. ఆలయ పండితులు శాస్త్రోక్తంగా వేడుకను జరిపించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పూజలు చేసినట్లు పండితులు తెలియజేశారు. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ బ్రాంచ్ అధ్యకుడు డాక్టర్ నాగలక్ష్మిరెడ్డి, సెక్రటరీ డాక్టర్ నరేష్ గౌడ్ తెలిపారు. ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు నగరంలోని కలెక్టరేట్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు ఐడీఏ ఆధ్వర్యంలో దంతవైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. పొగ తాగటం వల్ల, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి క్యాన్సర్తో పాటు అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పొగాకు అలవాట్లు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని హెచ్చరించారు. ప్రజలు వాటిని పూర్తిగా మానుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఒక నాటికను ప్రదర్శింపజేసి ప్రేక్షకులకు ఆహ్లాదం అందిస్తామని టీజీవీ కళాక్షేత్రం అధ్యకుడు పత్తి బోబులయ్య పేర్కొన్నారు. సి క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి కాకినాడ ఎస్వీ రంగారావు, కళాశ్రవంతి సమాజానికి చెందిన కళాకారులు చౌకీదార్ సాంఘిక నాటికను ప్రదర్శించి అలరించారు. కెవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత మాట్లాడుతూ సాంఘిక నాటకాలకు ఆదరణ తగ్గిపోయిందని, కానీ సంస్కృతిని ప్రతిబింబించేలా నాటకాలను టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించడం సంతోషదాయకం.

అన్నారు. అనంతరం చౌకీదార్ నాటికను ప్రదర్శించారు. అక్రమ సంపాదన వద్దు, న్యాయ సంపాదనే ముద్దు అనే కంటెంట్తో సాగిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. అనంతరం కళాకారులను సన్మానించారు. మరికొన్ని వార్తలు వినే ముందు ఓ ప్రకటన.

0: ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ప్రకటన విన్నారు, పత్రికా సమాచారం వింటున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం రామంజనేయులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీసీగా విధులు నిర్వహించిన పట్టెం గురుప్రసాద్ పదవీ విరమణ పొందారు. దీంతో నంద్యాల జిల్లా ఆర్ఎస్ రంగాపురం శ్రీ మద్దులేటి నరసింహస్వామి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ రామంజనేయులకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డీసీ మాట్లాడుతూ అందరి సహకారంతో దేవాలయాలు వాటి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థులు ఏకాగ్రతను అలవర్చుకుంటే ఏదైనా సాధించవచ్చునని డాక్టర్ వాసిరెడ్డి జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతి రావు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను వారు ప్రారంభించారు. ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరత్నమయ్య, కోచ్ వంశీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సుభాని సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉషు వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉషు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం క్రీడాకారులకు ఆయన బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఉషు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కిడ్స్ వరల్డ్లో నిర్వహిస్తున్న వేసవి టైక్వాండో శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు గంటసేపు క్రీడలకు సమయం కేటాయించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు వెంకటేశ్వర్లు, తిలక్, అఖిల్, విశ్వాసరావు, లలిత, శివమణి పాల్గొన్నారు. కర్ణాటక హోస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గింది. గడిచిన 10 రోజుల క్రితం అకాల వర్షాల కారణంగా డ్యాంకు 1000 క్యూసెక్కుల వరకు ఇన్ఫ్లో మొదలైంది. వర్షాలు ఆగిపోవడంతో క్రమేణా తగ్గుతూ ఆదివారం 110 క్యూసెక్కులు మాత్రమే నమోదయ్యింది. జలాశయంలో 10.128 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండగా 289 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉందని తెలియజేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో పోలీసులమని సైబర్ నేరగాళ్లు చేసే కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఐ అధికారులమని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ కేసు నమోదైందని, గంజాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, ఫోన్లు వస్తున్నాయని అన్నారు. అలాగే కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని, వచ్చే కాల్స్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులు వీడియో ఆడియో కాల్స్ చేయరని తెలిపారు. వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసు శాఖ పని కాదన్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు అధికారులు అడగబోరని తెలియజేశారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే వాటిని బ్లాక్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

నగరంలోని ఓల్డ్ సిటీలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జమ్మి చెట్టు మళ్లీ జీవం పోసుకుంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దసరా పండుగ రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి వృక్షం ఇటీవల పూర్తిగా ఎండిపోయి చెదలు పట్టింది. పలువురు దీనిని తొలగించి కొత్తది నాటాలన్నారు. విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికుడు అంబలి చంద్రమౌళి ఎండిన వృక్షాన్ని పరిశీలించి ఎలాగైనా సంరక్షించాలని తలంచారు. 30 రోజుల పాటు శ్రమించి ప్రకృతి పద్దతిలో చికిత్స చేసి కొత్త చిగురులు తెప్పించగలిగారు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్లు ఉంటే 9581212188 నంబర్కు సమాచారం ఇస్తే సంరక్షణ

0: ఉంచే బాధ్యత తీసుకుంటానని అంబలి చంద్రమౌళి పేర్కొన్నారు. మరికొన్ని వార్తలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాయలసీమ సాహిత్యం చాలా గొప్పదని మారుతి పౌరోహితం రచించిన ఇల్లిడిసిన 9 కథలు పుస్తకం మీద సీమ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె వీరభద్రప్ప, రాయలసీమ ఉద్యమ నాయకులు రచయిత భూమాన్ పేర్కొన్నారు. ఎమిగనూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో కంబంపాటి సాయినాథ్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లిడిసిన 9 కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ రచయిత తాడి ప్రకాష్, ప్రముఖ సాహితీవేత్త ముక్కామల చక్రధర్, కవి వెంకటకృష్ణ, సాహితీ స్రవంతి రాష్ట అధ్యకుడు కెంగార మోహన్లు మాట్లాడుతూ రాయలసీమ జీవితం కంటే సాహిత్యం గొప్పదని కొనియాడారు. ఏపీఎస్ పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుండి డయల్ యువర్ ఏపీఎస్ పీడీసీఎల్ నుండి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 89777-16661 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా ఈరోజు డయల్ యువర్ ఎస్సీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుండి 9:30 వరకు 7-3-82-16-1-4-3-0-8 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చునని డాక్టర్ వాసిరెడ్డి తెలిపారు. స్థానిక ఔట్డోర్ స్టేడియంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రారంభించిన క్రీడల్లో ఒకటైన విలువిద్యను క్రీడాకారులు సాధన చేయటం స్పూర్తిదాయకమన్నారు. ఏకాగ్రతతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. డీఎస్డీఓ భూపతిరావు, ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరత్నమయ్య, జాతీయ ఆర్చరీ కోచ్ వంశీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సుభాని సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్లో పంటల సాగు కోసం రైతులకు అవసరమైన యూరియాను దాదాపు 17,555 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ మొత్తం యూరియాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో పాటు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాముల్లో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత లేదని, కేవలం కృత్రిమ కొరత ఎక్కువ ధర కోసమే వదంతులు కొంతమంది వ్యాపింపచేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాల్లో ఎరువుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా డీలర్ల నుండి కొనుగోలు చేసేటప్పుడు బస్తాపై ముద్రించిన ఎంఆర్పీ ధరలను సరిచూసుకుని డబ్బులు చెల్లించాలని, రసీదు తప్పనిసరిగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల లభ్యతపై సందేహాలు, సమస్యలు ఉంటే తమ కార్యాలయంలో ఏవో నంబర్ 8341302863 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రైతులకు వివరించారు. శ్రోతలింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రకటన విన్నారు.

0: ఇప్పుడు వినండి. మన మనుగడకు అత్యవసరం వృక్ష సంపద. ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం.
1: ప్రకృతి ప్రపంచంలోనే అత్యంత అందమైనది. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. ఇందులో వాతావరణం, పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం, జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. జీవరాశికి తల్లిలాంటిది ప్రకృతి. ఎందుకంటే మనల్ని పోషిస్తుంది, మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు, అన్నీ ప్రకృతి మనకు బహుమతి ఇచ్చింది. కాబట్టి ప్రకృతిని మనం మదర్ నేచర్ అని పిలుస్తాము. ప్రకృతి మనకు అన్ని విషయాలు నిస్వార్థంగా ఇస్తుంది. కొండలు, లోయలు, పర్వతాలు, పచ్చదనం, నదుల వంటి ప్రకృతిలో చూడడానికి చాలా అందమైన విషయాలు ఉన్నాయి. ప్రకృతికి పంచభూతాలు శక్తి స్వరూపాలు. ఎంత శాంతంగా సున్నితంగా ఉండగలవో అంత ప్రళయం కూడా సృష్టించగలవు. సూర్యాస్తమయము ఉంది, సూర్యోదయము ఉంది. అకస్మాత్తుగా మేఘామృతం అవుతుంది, వర్షం పడుతుంది. కొన్నిసార్లు వేడి, కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. ఆకాశం దాని రంగులను అదంతకదే మార్చుతూ ఉంటుంది. కొన్నిసార్లు కారు మేఘాలతో ప్రళయం ముంచుకొస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిరాశతో బాధపడుతున్న చాలామంది ఇతర తీవ్రమైన వ్యాధులు వారు ప్రకృతిలో ఉన్నప్పుడు కోలుకుంటారు. ప్రకృతిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రశాంతవంతమైన వాతావరణంలో ప్రకృతి సౌందర్యాన్ని పొందుతారు. అందువల్ల ప్రకృతి మనకు భౌతిక అవసరాలను మాత్రమే కాకుండా మనశ్శాంతిని, మనకు అంతిమ ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతిలో అతి ముఖ్యమైనది ఏమిటంటే చెట్లు. ఇవి మనిషికి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ను చెట్లు పీల్చుకొని మనకు మంచి గాలిని ఇచ్చి అది చెడుని మాత్రమే గ్రహించి మనకు మంచిని మాత్రమే ఇస్తుంది. వర్షం వ్యవసాయానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది పంటలకు నీటిని అందిస్తుంది మరియు భూగర్భ జలాన్ని తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఇంకా వర్షాకాలం కొన్ని ప్రాంతాలలో పచ్చదనం మరియు శక్తివంతమైన ప్రకృతి దృశ్యాలను చూపించేది వర్షమే. వర్షాలు సరస్సులు, చెరువులు, నదులు మరియు వాగులని నింపుతాయి. వర్షం మానవులకు, జంతువులకు మరియు మొక్కలకు అవసరమైన మంచి నీటిని అందిస్తుంది. మరి వర్షం ఎలా వస్తుంది? నీటి చక్రంలో వర్షం ఒక భాగం. చక్రం ప్రారంభంలో సూర్యకాంతి భూమి యొక్క ఉపరితలంపై నీటిని వేడి చేస్తుంది. వేడి వల్ల నీరు ఆవిరవుతుంది లేదా నీటి ఆవిరిగా మారుతుంది. ఈ నీటి ఆవిరి గాలిలోకెళ్ళి చల్లబడి నీటి బిందుల రూపంలో తిరిగి నీరుగా మారుతుంది. ఈ బిందువులు పెద్ద సంఖ్యలో ఉండి మేఘాలుగా ఏర్పడతాయి. చివరికి చుక్కలు చుక్కలుగా వర్షము భూమిపైకి వస్తుంది. వర్షాలు బాగా పడడం వల్ల పంటలు బాగా పండుతాయి. వర్షాలు సకాలంలో పడితే రైతులు విత్తనాలు విత్తి ఎక్కువ దిగుబడిని రాబడతారు. వర్షాలు సకాలంలో పడాలంటే చెట్లు దానికి ఆధారం. కానీ ప్రస్తుత కాలంలో సకాలంలో వర్షాలు పడటం లేదు. దానికి కారణం వృక్ష సంపద తక్కువ ఉండటమే. చెట్లే మనకు జీవనాధారం. చెట్ల వల్ల ఎన్నో లాభాలున్నాయి. చెట్ల నుండి మనకు గాలి మాత్రమే కాకుండా కలపను, అదేవిధంగా ఔషధాలలోను వివిధ రకాలుగా, అంటే డోర్గ తయారు చేయడానికి, కలపను తయారు చేయడానికి, ఇంటి సామాగ్రిలోను, పేపర్ తయారీలోను, ఇంటి అలంకరణలోను, మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా కొన్ని దేశాలలో చెట్లను ఉపయోగిస్తున్నారు. వర్షం వ్యవసాయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకు జీవించడానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి. కాబట్టి ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనది. అతివృష్టి, అనావృష్టి రెండు పంటలకు ముప్పును కలగజేస్తాయి. అతివృష్టి, అనావృష్టి ఏర్పడడానికి మూల కారణం మానవులు చేసే తప్పిదం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వర్షానికి మూలాధారం చెట్లే కాబట్టి చెట్లు

0: మానవానికి చాలా ముఖ్యం. చెట్టంత మనిషి, చెట్టంత ఎదిగాడు అంటారు. అంటే ఈ విశ్వమంతా పంచభూతాత్మకమైనది, వాటికి కూడా మనిషిలాగే వినడం, స్పర్శ, దృష్టి అనే ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఇతర జంతువులలాగా పైకి కనిపించకపోవచ్చు. చెట్లకు స్పర్శ పొందే లక్షణం ఉంది. ఎలా అంటే సూర్యరశ్మిని అవి శోషించుకుంటాయి కదా, అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు, ఆకులు రాలి పడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి చెట్లకు ఉంది కదా. కొన్ని చెట్ల యొక్క తీగలు ఎగవాగుతాయి, అంటే వాటికి దృష్టి కూడా ఉంది అని అర్థం. వృక్షో రక్షితి రక్షిత అన్నారు. అంటే చెట్టును మనం కాపాడితే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వ.

0: సూర్యరశ్మిని అవి శోషించుకుంటాయి కదా. అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు, ఆకులు రాలి పడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి చెట్లకు ఉంది కదా. కొన్ని చెట్ల యొక్క తీగలు ఎగవాగుతాయి, అంటే వాటికి దృష్టి కూడా ఉంది అని అర్థం. వృక్షో రక్షితి రక్షిత అన్నారు, అంటే చెట్టును మనం కాపాడితే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణిపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-400-2233.
0: మానవులు చేసే తప్పి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణిపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి, మానవ మనుగడకు అత్యవసరం వృక్ష సంపద. శ్రీ సి శంకర్ గారి ప్రసంగం కొనసాగింపు.
0: పంటలకు ముప్పును కలగజేస్తాయి. అతివృష్టి, అనావృష్టి ఏర్పడడానికి మూల కారణం మానవులు చేసే తప్పిదం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వర్షానికి మూలాధారం చెట్లే కాబట్టి చెట్లు మానవానికి చాలా ముఖ్యం. చెట్టంత మనిషి, చెట్టంత ఎదిగాడు అంటారు. అంటే ఈ విశ్వమంతా పంచభూతాత్మకమైనది. వాటికి కూడా మనిషిలాగే వినడం, స్పర్శ, దృష్టి అనే ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఇతర జంతువులలాగా పైకి కనిపించకపోవచ్చు. చెట్లకు స్పర్శ పొందే లక్షణం ఉంది. ఎలా అంటే సూర్యరశ్మిని అవి శోషించుకుంటాయి కదా. అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు, ఆకులు రాలి పడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి చెట్లకు ఉంది కదా. కొన్ని చెట్ల యొక్క తీగలు ఎగవాగుతాయి, అంటే వాటికి దృష్టి కూడా ఉంది అని అర్థం. వృక్షో రక్షితి రక్షిత అన్నారు, అంటే చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్థం. స్వార్థం కోసం అక్రమంగా చెట్లు నరికే వారికి ఈ వాక్యం సక్రమ మార్గంలో నడిచేలా చేస్తుంది. చెట్లు మనకు గాలితో పాటు నీడనిస్తుంది. అదేవిధంగా ఔషధాలలో, ఇంటి యొక్క అలంకరణలో మరియు నిర్మాణంలోనూ ఉపయోగపడతాయి. చెట్ల నుండి పండ్లు, పూలు మరియు మానవజాతికి ఎంతో ఉపయోగపరమైన పరికరాలను అందజేస్తుంది ఈ చెట్లు. చెట్లు గాలిని శుభ్రపరుస్తాయి మరియు పర్యావరణాన్ని రక్షిస్తాయి. చెట్ల వలన వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి. జీవకోటికి మూలాధారం వృక్ష సంపదే. చెట్లను నరకడం వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. దీనివలన ధ్రువాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి మరియు సకాలంలో వర్షాలు పడక వ్యవసాయం దెబ్బతింటుంది. వృక్ష సంపద కోల్పోవడం వలన వాతావరణంలో మార్పు, ఎడారీకరణ, నేల కోత, తక్కువ పంటలు, గ్రీన్ హౌస్ ఎఫెక్టు వాయువులు పెరిగి ఆక్సిజన్ స్థాయి తగ్గి ప్రజలకు అనేక శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. వృక్ష సంపదను పెంచడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నాయి. అదేవిధంగా ఎన్నో సూక్తులను కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ఇవ్వడం జరుగుతుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు, చెట్లను పెంచుదాం ప్రగతికి తోడ్పడుదామన్నట్లు, ఆకుపచ్చని వనాలు మానవాళికి వరాలు, ప్లాంటే ట్రీ ప్లాంటే లైఫ్, కాపాడుదాం చెట్లని నివారిద్దాం ప్లాస్టిక్ని అని ఇంకా ఎన్నో రకమైన కార్యక్రమాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సూక్తులు ఇవ్వడం జరుగుతుంది. నీడనిచ్చే గూడు నేనే, సేద తీర్చే తోడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, నిన్ను కాల్చే కట్టే నేనే, నువ్వు మోసే కాడా నేనే, నిన్ను మోసే పాడే నేనే, నువ్వు రాసే కాగితం నేనే, నువ్వు పూసే సుగంధం నేనే, గృహాలలో ద్వారం నేనే, ఆలయంలో ధ్వజస్తంభం నేనే, గురువు చేతిలో బెత్తం నేనే, చేతి కర్రని నేనే, జోలపాడే పవనం నేనే, రోగాన్ని నయం చేసే ఔషధం నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువుని నేనే,

0: కనువిప్పు కాంచరా ఒక మొక్కైనా నాటరా? ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక యుగంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. దీని వాడకం తగ్గించి భూమి యొక్క కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ భూమి మీద జీవించే హక్కు అన్ని జీవులకు సమాన హక్కు ఉంది. కాబట్టి వాటిని బ్రతకనిద్దాం, మరియు మనం బ్రతుకుదాం. ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు వృక్ష సంపదపై చేపట్టినప్పటికీ ఇంకా కొంత మార్పు అనేది రావడం లేదు. భావితరానికి ఈ వృక్ష సంపదను అందించాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాన్ని పెంచే బాధ్యతను తీసుకుని ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు మొక్కల యొక్క ఆవశ్యకతను తెలియజేసి వారి యొక్క ప్రతి పుట్టినరోజుకు కానీ అక్కడ జరిగే ఎలాంటి ఫంక్షన్కైనా కానీ కూడా ఒక మొక్కను నాటే విధంగా అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ మరియు క్లోరోఫ్లోరోక్లార్బన్ను తగ్గించి భావితరానికి వృక్ష సంపదను అందిద్దాం. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్కను నాటితేనే ఒక చుక్క వర్షం రూపంలో వస్తుంది అని చెబుదాం. జన్మంతమోసే నేల తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. ఒక చిన్న మొక్కని నాటి నేలమ్మ ఆశను కాపాడి కొంచెమైనా రుణం తీర్చుకుందాం.
1: మానవ మనుగడకు అత్యవసరం వృక్ష సంపద. ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం విన్నారు. మన పర్యావరణానికి గుండెలాంటిది పచ్చని చెట్లు. ఇవి ప్రకృతిని అందంగా మార్చడమే కాకుండా సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వ్యర్థ పదార్థమైన కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ప్రాణవాయువైన ఆక్సిజన్ను మనకు విడుదల చేయటం వల్ల గాలి స్వచ్ఛంగా మారుతుంది. వర్షాలు పడటానికి కూడా చెట్లు తమ తేమను అందించి సమృద్దిగా వర్షం కురిసేలా చేస్తాయి. గాలిలోని దుమ్ము, ధూళిని, అలాగే హానికరమైన వాయువులను పీల్చుకుంటాయి. ఇక చెట్లు వేళ్లు భూమిని గట్టిగా పట్టి ఉంచి ఉండటం వల్ల వరదలు, నేలకోతలను తగ్గిస్తాయి. ఈ పచ్చని చెట్లే జంతువులు, కీటకాలకు ఆవాసాలుగా, పక్షులకు ఆవాసాన్ని కలిగిస్తాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటివి చెట్ల మీదే ఆధారపడతాయి. ఎండలో సేద తీరడానికి నీడనివ్వటంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలను అందించి మన మనుగడకు సహకరిస్తాయి. వేప, తులసి, రావి వంటి చెట్లతో సహా ఎన్నో చెట్లు ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగపడే ఔషధ గుణాలను మనకు అందిస్తున్నాయి. కలప, కాగితం, రబ్బర్ వంటి ఇతర ముడి సరుకులు కూడా మనకు చెట్ల నుండి లభిస్తున్నాయి. పచ్చని చెట్ల మధ్య గడపటం వల్ల మనం ఒత్తిడిని తగ్గించుకుని మానసిక ప్రశాంతతను పొందగలుగుతాం. ఇవి ప్రకృతి అందాన్ని పెంచి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం జీవించటానికి అవసరమైన ఆక్సిజన్, ఆహారం, నీరు అందించే పచ్చని చెట్లను సంరక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: స్వరకల్పనలో ఇప్పుడు ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలేంటో చూద్దాం. ఈరోజు జూన్ 1వ తేదీ, విశ్వ మాతాపత దినోత్సవం. ఈరోజు 12/2020 సెప్టెంబర్ 17 జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏటా జూన్ 1వ తేదీని మాతాపిత దినోత్సవం జరపాలని తీర్మానించారు. ప్రపంచ దేశాలన్నీ ఈ దినోత్సవంలో యువతీ యువకుల్ని భాగస్వాములను చేస్తూ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రపంచీకరణ నేపథ్యంలో వయసు మళ్లిన, ఆర్థికంగా వెన్నుదన్ను, ఆరోగ్యం లేనివారు సమాజంలో నిరాదరణకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రపంచ సమస్యను, తల్లిదండ్రుల ప్రాముఖ్యతను యువతరానికి తెలియచెప్పటం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇదే విశ్వ మాతాపిత దినోత్సవం, అలాగే ప్రపంచ పాల దినోత్సవం కూడా. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ మొదటిసారిగా 2001లో జూన్ 1వ తేదీని ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహించింది. పాలు ప్రకృతి నుండి లభించటం, వాటిలోని పోషక విలువలు, ఎన్నో రుచికర ఉత్పత్తులు పాలతో తయారు కావటం, పాలకున్న ఆర్థిక ప్రాముఖ్యతలను ఆహారం వ్యవసాయ సంస్థ గుర్తించింది. పాలు వాటి ఉత్పత్తుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్లు, జింక్, రిబోఫ్లానిక్, విటమిన్ ఏ, సి, బి12, అయోడిన్ వంటివి ఉన్నాయి. ఈ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల ఉత్పత్తిని పెంచటం, దాని ఆహార ఆర్థిక విలువలను గుర్తించటం, అన్ని వర్గాల వారికి పాలు అందుబాటులోకి తీసుకురావటం వంటి అంశాలను ప్రచారం చేస్తారు. ఇంకా ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవం కూడా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. ఈరోజు 1948 ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీని అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఆనాటి నుండి 100 దేశాలకు పైగా ఈ తేదీని అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. అలాగే 1874 జూన్ 1వ తేదీ నుండి ఈస్టిండియా కంపెనీ రద్దు అమల్లోకి వచ్చింది. ఇక 1930 జూన్ 1వ తేదీ భారత్లో మొదటి డీలక్స్ రైల్ దక్కన్ క్వీన్ బొంబాయి పూణేల మధ్య ప్రారంభించబడింది. ఇక 1955 జూన్ 1వ తేదీన అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమల్లోకి వచ్చింది. 1964 జూన్ 1వ తేదీన నయా పైసాగా మార్పు చెందబడింది. అలాగే 1969 జూన్ 1న హెలెన్ కిల్లర్ స్వర్గస్థులైన రోజు. ఇక 1975 జూన్ 1న కరణం మల్లేశ్వరి జన్మించారు. స్వస్థలం చిత్తూరు జిల్లా కట్టకిందిపల్లి. శ్రీకాకుళం జిల్లాలో పెరిగారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళ ఈమె. 1994 టర్కీ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం. 1995 గ్యాంగ్ ఝౌ చైనాలో ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీలలో స్వర్ణ పతకం. సిడ్నీ ఒలింపిక్స్లో 2000 కాంస్య పతకం. 1997 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం. 2003 టాంగోలో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం. ఇలా అనేక పతకాలు సాధించారు. 1994 అర్జున్, ఇక రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ 1997 అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. 1979 జూన్ 1వ తేదీ

0: విజయనగరం జిల్లా ఏర్పాటు చేయబడింది. ఇక 1996 జూన్ 1వ తేదీన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి. వీరి గురించి రెండు మాటలు చెప్పుకుందాం. అఖిల భారత కాంగ్రెస్ అధ్యకులు, రాష్ట ముఖ్యమంత్రి, భారత రాష్టపతి పదవులను అధిరోహించి తెలుగువారి కీర్తి పతాకాన్ని ఢిల్లీ వీధుల్లో ఎగరవేసిన నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లాలో 1913లో మే 19వ తేదీన జన్మించారు. గాంధీజీ ప్రభావంతో విద్యకు స్వస్తి చెప్పి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లారు. 1946లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టి 1949-51 కాలంలో మంత్రిగా పనిచేశారు. 1951లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నచ్చజెప్పి ప్రకాశం పంతులను ముఖ్యమంత్రిని చేశారు. తాను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 1960 వరకు బాధ్యతలు వహించారు. 1960లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. 1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎంపికయ్యారు. కాని సుప్రీంకోర్టు తీర్పుకు నైతిక బాధ్యత వహించి 1964లో రాజీనామా చేశారు. 1964-67 మధ్యకాలంలో కేంద్ర మంత్రిగాను, 1967-69 వరకు లోక్సభ స్పీకర్గానూ సేవలందించారు. 1977 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంటు స్థానాల్లో జనతాపార్టీ ప్రభంజనానికి తట్టుకుని వీరొక్కరే గెలిచారు. వీరు 1977 జులై 25న రాష్టపతి పదవిని చేపట్టి 1982 జులై 25 వరకు సేవలు అందించారు. 1996 జూన్ 1వ తేదీన నీలం సంజీవరెడ్డి స్వర్గస్థులయ్యారు. ఇవండి చరిత్రలో నేడు ప్రాముఖ్యత గల అంశాలు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1-86-7
1: ఇరనా
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6-8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండపా, ఇందాక సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న, నీకు బ్యాంకు లో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
0: ప్రకటన విన్నారు. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలకు కావస్తోంది. మరికు దక్షిణాల్లో హిందీలో వార్తలు. 8:15కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 అభిరుచిలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం

0: కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పొడిగితీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడిపిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్దతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్టంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా MSME పార్కులు అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో MSME పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన MSME పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశుమరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై MDSR, CDSR కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద MP కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పులిబిడ్డ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన ఆత్రేయ సాహిత్యం సంగీతం చక్రవర్తి వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. కర్నూలు చిత్తారి వీధి నుండి బి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, బాలిక, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, ఇక ఎఫ్ఎం రేడియో మిత్రులు శ్రోతలందరి కోసం అంటూ రాశారు. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర

ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారుపల్లి శ్రీశాంక్ జోగ అద్వైత దాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగ నర్సయ్య పద్మ శ్రీహర్షిణి బాసు నరేందర్ శ్యామల భారతి గుజ్జేటి ఆనంద్ సరోజిని శ్రీనిక బండి కిషోర్ హరిప్రియ నవీన్ గౌడ్ వర్షిణి చిన్నారి వారి కుటుంబ సభ్యులందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: एजेंसी न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా వంపుగడ గ్రామం నుండి గంప వీరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, వెంకటమ్మ, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం చక్రి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య ఆలపించిన గీతం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరందరి కోరికపై కన్నె వయసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీత రచన దాశరథి, స్వర రచన సత్యం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వేటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం చిత్రం మమతల కోవెల వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. కరీంనగర్ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. మరి మీకోసం ఈ పాట.

0: ఊరుకోండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత జేవి రాఘవులు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సినిమా పేరు బెబ్బులి. వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. అలాగే రాజోలి మండలం జోగులంబ గద్వాల జిల్లా నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్. మరి మీ అందరి కోసం ఈ పాట

0: ఆ చీరంతు చూస్తుంటే అల్లాడి మల్లాడి పోతుంటే అది జీరాడి పారాడి ఆ వాయు చూవాయిలవుతుంటే
1: అర్ధరాత్రిలా నిద్రుండదు వద్ద చేరితే వైపు నిలవదు పట్టచోడు పట్టచీర పట్టచోడు బెట్టచోడు పట్టుకుంటూ కంది సామా
0: కంచ

0: రే బజారీ,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికొస్తున్నాయి, బా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
3: తర్వాత విచిత్ర బంధం చిత్రం నుండి పాటను వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, కార్తీక్, పున్నా వెంకటేశం, ఈశ్వర్, యాడాల అమరేందర్, లక్ష్మయ్య. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత మగమహారాజు చిత్రం నుండి పాటను వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే రేవనపల్లి గ్రామం భూదాన్ పోచంపల్లి నుండి వేణమ్మ, బాలయ్య, సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బదిరి, హరిణి, లోకేష్, సాయికృప. మరి మీరందరి కోరికపై ఈ పాట

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తర్వాత కొల్లేటి కాపురం చిత్రం కోసం శ్రీశ్రీ సాహిత్యానికి పెండ్యాల స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినిపించమంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. మరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: తర్వాత

దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో చిత్ర రఖీబాలం ఆలపించిన గీతం. చిత్రం ఖడ్గం. వినిపించమంటున్నారు శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, లుబిన్, అహిల్, ముజామిల్, షహానా, గోరా వారి మిత్రబృందం అంటూ రాశారు. అలాగే జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విఘ్నేష్, విష్ణువర్దన్, కర్నూలు మధుర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, ఉమామహేశ్వరి, నవిఘ్న, ఉపజ్ఞ, ప్రణీత్, ఉదిత్, వినోద్, విజయ్, బిట్టు వీరందరి కోరికపై సితార చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈరోజు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు. వీరు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకులు, అలాగే సంగీత దర్శకులు, ఇక రచయిత కూడా. ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, హాస్యంతో కూడిన వినోదాత్మక చిత్రాలకు ఈయన పెట్టింది పేరు. వారి గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ వారి సినిమాల్లోని పాటలు విందాం ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. ఎస్వి కృష్ణారెడ్డి గారి అసలు పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామం వీరి సొంత ఊరు. అయితే వీరు రాజోలి మండలం కొంకదూరు గ్రామంలో 1961 జూన్ 1వ తేదీన జన్మించారు. కృష్ణారెడ్డి గారికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. వీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ భీమవరంలో పూర్తి చేశారు. చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలపైన ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లారు సినిమా అవకాశాల కోసం. మద్రాసు వెళ్లిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియచేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుని చేయాలి అని, తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు. కృష్ణారెడ్డి హైదరాబాద్కు రాగానే సినిమా తీయడం కోసం అనేక వ్యాపారాలు చేశారు. ఆయన మొదట సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ప్రముఖ నిర్మాత కె అచ్చిరెడ్డి గారితో కలిసి ఆయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఎస్వి కృష్ణారెడ్డి ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, అలీ, బాబు మోహన్ వంటి నటులతో కలిసి వర్క్ చేశారు.
1: ఇవాటి నుంచి నువ్వే అమ్మం చూసుకోవాలి, సరేనా?
2: సరే అంకుల్.

అభిషేకం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సునీత ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యమది, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతంలో. ఇందులో ఆయన క్యాన్సర్తో పోరాడే ధనవంతుని పాత్ర పోషించగా కథానాయికగా రచన నటించారు. మదర్ సెంటిమెంట్ మరియు ఎమోషనల్ కథాంశంతో సాగే ఈ చిత్రం అప్పట్లో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఎస్వి కృష్ణారెడ్డి కథ అందించడంతో పాటు సంగీతాన్ని కూడా సమకూర్చారు. రాధికతో కలిసి ఈయన ఈ చిత్రానికి రచన చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఒక ధనవంతుడైన వ్యక్తి జీవితం, దానికి తోడు భావోద్వేగమైన మదర్ సెంటిమెంట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇక మరో చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు. ఎటువంటి అంచనాలు లేకుండా లాటరీలో ఏనుగును గెలుచుకున్న ఒక నిరుద్యోగి రాజేంద్ర ప్రసాద్. దాన్ని పెంచి పోషించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ ఏనుగు మునుపటి యజమానిని చంపిన హంతకుడిపై ఎలా పగతీర్చుకున్నాడు అనేది రాజేంద్రుడు గజేంద్రుడు చిత్ర కథాంశం. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దీన్ని అద్భుతమైన హాస్యభరితమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ అలాగే దివంగత నటి సౌందర్య ఇందులో నటించారు. వీరితో పాటు బ్రహ్మానందం, బాబుమోహన్, కోటా శ్రీనివాసరావు, అలీ ఈ సినిమాని మరెంతో పండించారు. అప్పట్లో అందమైన నటి సౌందర్యకు ఇది మొదటి సినిమా. ఆమె రాజేంద్రతో కలిసి పాడే పాటలు, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక మాయలోడు అనేది 1993లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఒక అద్భుతమైన హాస్యభరిత కుటుంబ కథా చిత్రం. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మనీషా ఫిల్మ్స్ పతాకంపై అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా స్వయంగా ఎస్వి కృష్ణారెడ్డి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి 2 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఒక వీధి మాంత్రికుడిగా కనిపిస్తాడు. అతను తన స్నేహితుడైన గుండు హనుమంతరావుతో కలిసి మ్యాజిక్ ప్రదర్శనలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఒకరోజు తన తల్లిదండ్రులను పాశవికంగా హత్య చేసిన తన బాబాయ్ కోటా శ్రీనివాసరావు నుండి తప్పించుకుని వచ్చిన ఒక చిన్న పాపను రాజేంద్ర ప్రసాద్ కలుసుకుంటాడు. తన బాబాయ్ ఆ పాపను కూడా చంపాలని ప్రయత్నిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ ఆ చిన్నారిని తన ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాడు. అదే సమయంలో సౌందర్యతో అతని ప్రేమ చిగురిస్తుంది. చివరకు విలన్ల బారి నుండి ఆ పాపను ఎలా కాపాడాడు అన్నది రాజేంద్ర ప్రసాద్ మాయల విద్యల ద్వారా విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది ఈ సినిమాలోని ప్రధాన కథాంశం. అప్పట్లో ఒక సూపర్ డూపర్ హిట్గా ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ప్రదర్శించబడ్డాయి.

ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం సంగీతం వహించి 1994లో విడుదల చేసిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం శుభలగ్నం. డబ్బుకు బంధాలకు మధ్య ఉండే విలువలను తెలియజేసే సినిమా ఇది. అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాక ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో జగపతి బాబు అలాగే ఆమెని భార్యాభర్తలు. డబ్బు కోసం ఆశపడే భార్య తన భర్తను మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని రోజాతో ఒక ఒప్పందం కుదుర్చుకుని భర్తను అమ్మేస్తుంది. ఆ తర్వాత డబ్బు కంటే అనుబంధాలు, భార్యాభర్తల మధ్య ప్రేమ గొప్పదని తెలుసుకుని రాధపడే పశ్చాత్తాపమే ఈ సినిమా కథ. నటీనటులు జగపతి బాబు, ఆమని, రోజా, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ నటించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి మంచి పాటలు అందించారు. వీరి గానామృతంతో ఆ పాటలు అఖండ విజయాన్ని సాధించాయి. చిలక ఏ తోడు లేక అనే పాటకు సినిమరెల సీతారామశాస్త్రికి నంది అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటి ఆమని, ఉత్తమ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డిగా పలు నంది ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది ఈ చిత్రం. ఈ సినిమాను హిందీలో జుదాయ్ అనే పేరుతో రీమేక్ కూడా చేశారు.

ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు సినిమా రంగంలో ఒక దిగ్గజ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు, అలాగే సంగీత స్వరకర్త. కుటుంబ వినోద చిత్రాలు, స్వచ్ఛమైన హాస్యం, ఫాంటసీ చిత్రాలకు పేరుగాంచిన ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలలో 1990వ దశకాన్నే ఏలారు. అంతేకాకుండా తన చిత్రం ఆహ్వానంను హాలీవుడ్ చిత్రం డైవర్స్ ఇన్విటేషన్గా రీమేక్ చేసి ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. ఇక వినోదం అనేది 1996లో విడుదలైన ఒక అద్భుతమైన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాను ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా కె అచ్చిరెడ్డి నిర్మించారు. శ్రీకాంత్, రవళి ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కథ ఒక ధనవంతుడు, పిసినారైన కోటా శ్రీనివాసరావు, అలాగే అతని ఏకైక కుమార్తె రవళి చుట్టూ తిరుగుతుంది. కోటా శ్రీనివాసరావు తన కూతుర్ని చాలా కట్టుదిట్టమైన గొప్ప వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుని చూస్తాడు. ఆ పరిస్థితుల్లో రాజా, అతని మిత్రులు ఆలీ, బ్రహ్మానందం తదితరులు కోటాను ఎలా ఒప్పించారు, రాజా అష్టలక్ష్మణ పెళ్లి ఎలా జరిపించారు అన్నది ఈ కథ చిత్రం. హాస్యం, కుటుంబ బంధాలు, ఎస్వి కృష్ణారెడ్డి మాక్స్ సంగీతంతో ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.

ఇక ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా లైలా హీరోయిన్ గా నటించిన పూర్తి కుటుంబ కథా చిత్రం ఉగాది. ఇందులో కల్మషం లేని పల్లెటూరి వాతావరణం, కుటుంబ అనుబంధాలు, ప్రేమ మరియు హాస్యంతో కూడిన కథ ఇది. అలాగే ఆహా చిత్రం 1998లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం. ఇందులో జగపతి బాబు, సంఘవి ముఖ్య పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన ఆహా చిత్రానికి పునర్నిర్మాణం.

ఇంకా డియర్, ప్రేమించు, ఘటోత్కచుడు వంటి చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలను సాధించాయి. శ్రోతలింతవరకు ఎస్వి కృష్ణారెడ్డి దర్శక కవి గురించి మాటలు, పాటలతో కూర్చిన చిత్రాంజలి విన్నారు. మరోసారి మరో అంశంతో మళ్లీ కలుద్దాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు అవస్తుంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ది, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ఈరోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017 లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా ఎంపికవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్?
1: ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017 లో

0: ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ఇంటరాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్ గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారిని కానివ్వండి, వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్ లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్ గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్ గా ఉంటాం. అలాగే మా స్వగ్రామం అయినటువంటి మరిబంధం ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరఫున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలు పెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్ లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే గనక ఇప్పటికే GDPలో 11.7% వాటాని సాధించింది. UPIల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.
1: సార్, మనం చూస్తే గనక పాస్ట్ 12 ఇయర్స్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్, సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
0: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే గనక కాశ్మీర్కి సంబంధించి Article 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్ కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళైనటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి GST అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి VAT అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నిటిని చెరిపివేస్తూ GST ప్రవేశపెట్టి 2017లో, అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా LPG కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది, అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశ ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక

0: శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ల డాలర్ నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి. అంటే దాదాపు 2 రెట్లు పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసినట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
1: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా. సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
0: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక, ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుందనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మరి అలాగే ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాత 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గనక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్ట్అప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్ట్అప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్ట్అప్ లో అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
1: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంగ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్. సో ఆ మార్పులు ఏంటి సార్?
0: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబెచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనేవంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొనియట్టడం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్దం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్దంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్దం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో, కోవిడ్ వ్యాక్సిన్ ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ లో అయితే కానివ్వండి, సార్క్ లో అయితే కానివ్వండి, G20 అయితే కానివ్వండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం.

0: కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
1: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
0: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాల దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్లింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ షిప్ ని ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ షిప్ ని కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ది అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే గనక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు గా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే గనక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అంటానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులైతే కానివ్వండి, ఇందాక చెప్పిన జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికీ కూడా ఎఫ్ఐపిబి ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
1: సార్, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా సార్, సో వాటి వివరాలు సార్?
0: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే ఎన్డీఏ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉండటం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు, మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే ఐటీ రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓరవకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్ గా ఏర్పాటు చేయడం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయటం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాలో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడాలి. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్ కు సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు మనకి

0: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానీ, పెట్రోల్ సంబంధించి కానీ ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
1: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
0: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, ఆ పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్ కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయడం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదలైతే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ది ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే గనక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాల సీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
1: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
0: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు. ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బీ ద్వారా అందించడం, అలాగే స్టార్ట్అప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికేతలకు మద్దతు ఇవ్వడం, స్టార్ట్అప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారికి తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్ లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండీ నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయడం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.

0: సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
1: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్ లో ఉందో, అంధేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా ఆయన తెలియజేశారు. అప్పట్లోనే కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి, పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
0: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగా విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
1: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం. దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపటం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్ వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు, హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రొడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పీఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే

0: సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్టశక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గించడం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావడం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు బస్సు రవాణాన్ని వాడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ది పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్దిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ, యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం రాష్ట్రం దేశం అభివృద్దికి తోడ్పడాలి. వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ గ్రామం శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా వీరందరి కోరిక మేరకు ప్రతిభావంతుడు చిత్రానికి కెజె యేసుదాస్ పాడిన పాట, రచన ఆత్రేయ.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సర్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరందరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట సఖీ చిత్రానికి కళ్యాణి మీనన్, హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట వినండి.

0: ప్రియమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వినబోతున్నారు కోరిన శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. ఈ పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం వినబోతున్నారు నీరాజనం చిత్రానికి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, వీరి కోరిక మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎడ్డిమేలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు మహర్షి చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటున్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: विविध भारती FM 101.3 विविध भारती FM न्यूज हेडलाइंस
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. మయన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లాయింగ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో వారి సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్టపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 సీట్లు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 3 సీట్లు, జార్ఖండ్లో 2 సీట్లు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లా నుండి ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభించనున్నారు. జూన్ 30 వరకు 4 రోజుల పాటు ప్రచారం కొనసాగుతుంది. ఎరువులను సమతుల్యంగా తెలివిగా ఉపయోగించడం, వాతావరణ సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు, పంచాయతీ స్థాయిలో చురుగ్గా పాల్గొనడం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడంపై ప్రచారం చేయనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈరోజు జీ కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.

సందర్భంగా రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి రష్యాలో పర్యటించనున్నారు. జూన్ 2 నుంచి 7 వరకు ఆయన రష్యాలో పర్యటిస్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రష్యాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మెగా డీఎస్సీతో లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు ప్రసరించాయని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎలాంటి గ్రేస్ మార్కులు ఉండవని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

అల్లుడు గారు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడినటువంటి అన్నమాచార్య కీర్తన విన్నారు. కేవీ మహదేవన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 9 minutes 24 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి ఈరోజు సినిమా కబుర్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఎగిరే పావురాలు ప్రేమకు వేళాయరా అంటూ ప్రేమకు స్వాగతం చెప్పి ఒక శుభ లగ్నాన పెళ్లి పీటలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి సంప్రదాయంగా మెప్పించి పెళ్ళాం ఊరెళితే ఏం చేయాలి, పెళ్ళాంతో పనేంటి అని ఆలోచింపజేస్తూ బడ్జెట్ పద్మనాభంలకు సర్దుకుపోదాం రండి అని మెసేజ్ ఇచ్చి ఆహ్వానం అందించారు ఆ దర్శకులు. సిల్వర్ స్క్రీన్ ను పూర్తి వినోదంతో అభిషేకం చేయడానికి అతడే ఒక సైన్యంగా మారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఉగాది రోజున మావి చిగురు తిన్న కోయిలల మధురమైన సంగీతంతో ప్రేక్షకులను ఊయలలూగించిన నంబర్ వన్ దర్శకులు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆయన బర్త్డే స్పెషల్ గా మాట్లాడుకుందామా? గెస్ట్ చేస్తూ ఉండండి ఎవరా దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్ అనేది. సో నేను మాట్లాడతాను ఈరోజు ఆయన గురించి, బోలెడన్ని కబుర్లు అనమాట సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ప్రేమకు వేళాయిరా చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది చిత్ర గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

0: PFM 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:17:44 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఆయన ఎవరు అనేది చాలా మంది గెస్ చేసేసారు కదా, కరెక్ట్ గా గెస్ చేసేసారు అనమాట అందరూ కూడా. సత్తి వెంకట కృష్ణారెడ్డి. సో మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. భాస్కర్ గారు పెడన్ నుండి, అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ తిరువేదల వెంకట సుబ్బారావు గారు, అండ్ అలాగే మండుటెండల్లో చల్లటి పన్నీటి జల్లులా ఉందా మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి అంటూ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు అలాగే మెసేజ్ చేశారు. అండ్ అలాగే నమస్తే ఎలా ఉన్నారు అంటూ ఈ రోజు తెలుపబోయేది, మేము తెలుసుకోబోయేది కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి కదా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామండి. సో లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలనేది ఆయన కల. ఆ తర్వాత సినిమాలను చూస్తూ అందులోని లోటుపాట్లు గమనించడం, ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించడం అనమాట. దీంతో పాటు సినిమాలో విలువల్ని తెలుసుకోవడం, ఆ విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఆయనకి అలవాటుగా మారిపోయింది. మరి ఎస్వి కృష్ణారెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది టాలెంటెడ్ పర్సన్స్లో ఒకరు. బలమైన కథ, చిన్న బడ్జెట్, హెవీ ప్రాఫిట్స్, ఇవే కృష్ణారెడ్డి గారి స్టైల్ ఆఫ్ మేకింగ్. తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది యమలీలా మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

0: ಪುರಂದರುಂಡ ಸಕಲ ಪಾಪ ಶಿಕ್ಷಣ ದಕ್ಷುಂಡ ಚಂಡತರ ದಂಡಧರ ಬಾಹುಮಂಡಿತ ವಿಗ್ರಹುಂಡ ನಿಖಿಲ ಚರಾಚರ ಜೀವ ಪ್ರಾಣ ನಿಪುಣರಾನಿ ಯಮುಂಡ ಯಮುಂಡ
1: ವಿಂಟನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3
2: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు చెస్తొక్క క్లిక్లోనైనా వా
3: చిక్కుకున్నాడు
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక మంచి డైరెక్టర్, నటులు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ కమెడియన్స్ గా ఉన్న వాళ్లని కూడా హీరోలుగా మార్చగలిగిన దర్శకులు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆరోగ్యకరమైన కామెడీ ఏది కూడా హద్దు మీరదు ఆయన సినిమాల్లో అనమాట. ప్రతిదీ కూడా ఆరోగ్యకరంగా, హుందాగా ఉంటాయి. ఆయన యాక్టర్, డైరెక్టర్ మాత్రమే కాదు, మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని సమకూర్చడంలో ఎక్స్పర్ట్. టాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు. 1990 అలాగే 2000 సంవత్సరాలు అన్నమాట. వీటి మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయన్నమాట. ప్రతి ప్రాజెక్ట్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసిన దర్శకులు అనగానే మనకి ఎస్వి కృష్ణారెడ్డి గారు గుర్తొస్తారు.

అండ్ కృష్ణారెడ్డి గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, బట్ అదైతే అంత అంత తెలియదు, అంటే రిలీజ్ కూడా అయ్యిందో లేదో నాకైతే ఐడియా లేదు సరిగ్గా. బట్ కృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి కిరాతకుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఆ పాత్ర ఆయనకంత గుర్తింపు తీసుకురాకపోయినా కూడా మంచి మెమరీగా ఆయనకైతే మాత్రం గుర్తుండిపోయిందనమాట. అచ్చురెడ్డి కృష్ణారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ కూడా కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నాయి ఒక వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం అంటూ అద్భుతంగా సిరివెన్నెల గారు రాసిన సాహిత్యానికి రూపంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి ఇద్దరు మిత్రులు అనే ట్యాగ్ నైతే సొంతం చేసేసుకున్నారు. మరి రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా తెరపై చూపించి ప్రేక్షకులను నమ్మించడమే కాదు కడుపుబ్బా నవ్వించడంలో కూడా దిట్ట మన కృష్ణారెడ్డి గారు. మాట్లాడుకుందాం ఇంకా బోరడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ప్రేమకు స్వాగతం చిత్రానికి ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇలాంటి పాటలు వింటుంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. సో వివిధ భారతిలో అంటేనే ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి పాటలు వింటూ హాయిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయచ్చు, ఎండలని కూడా మర్చిపోవచ్చు అనమాట. 11:38 లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఆయన అంటే కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట అని చెప్పాను కదా, అంటే రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి నమ్మశక్యం కాని విషయాలను కూడా స్క్రీన్ మీద చూపించేస్తారు, ప్రేక్షకులు నమ్మించడమే కాదు నవ్విస్తారు అని చెప్పాను. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే శుభలగ్నం సినిమాలో బ్రహ్మానందం గారి చెవులు చాటలంత అవడం, తనికెళ్ల భరణి గారి చెవిలో సీసం పోసి మళ్లీ తీసేశానని చెప్పి దానికి ఫీజు అడగటం, మాయలోడు సినిమాలో బాబుమోహన్ తన డ్రెస్ లోపల చేయి పెట్టి ఇంత సరిపోతుందా అని ఒక బోన్ తీసిస్తారు. ఆ టైంలో చూస్తున్న ప్రేక్షకులు లాజిక్ ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా నమ్మేస్తారనమాట, అంటే కడుపుబ్బ నవ్వించేస్తారు. అండ్ వినోదం సినిమాలో కోటగారి డబుల్ యాక్షన్ అని అంటే ఆయన ఆయనే నమ్మించేస్తారనమాట, నాకు నేనే డబుల్ నేను నాకు నేనే డూపు అని చెప్పి అని నమ్మించడం, ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా కార్మిక నాయకుడు సింగారానికి జై అనడం, ఇలాంటివన్నీ కూడా బియాండ్ లాజిక్ అనమాట, కానీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇంకా మాయలోడు సినిమాలో నాలుక బయట పెట్టి బ్రహ్మానందం గారిని ఇరిటేట్ చేసే కానిస్టేబుల్ పాత్రలో అలీని చూపించిన కృష్ణారెడ్డి గారు, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచాట అనే ఆలీ మార్క్ డైలాగ్స్తో అలీ గారికి ఐడెంటిటీ తీసుకొచ్చి యమలీల సినిమాతో ఏకంగా ఆయన్ను హీరో చేసేశారు.

0: మాట్లాడుకుందాం, మరిన్ని కబుర్లు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ఉంది, బట్ దానికంటే ముందు చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వింటున్నారు ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్ లో.

11:45:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పొద్దున్నే ఇంగ్లీష్ పేపర్ తెమ్మన్నాడేంటో, నాతో చదివించుకుంటాడేమో అంటూ సంతోషంగా వెళ్లిన బ్రహ్మానందం గారికి ఆయన ఓనర్ చింపు, ఇంకా చింపు, ఇంకా చింపు అని ముక్కలు ముక్కలు చేయించేస్తారు ఆ పేపర్ని. మహాప్రభు, ఇంతకంటే ఎవడు కూడా ముక్కలు చేయలేడు అని బ్రహ్మానందం గారు చెప్పాక అతికించుంచు రాత్రికొచ్చి చదువుతానంటారు. అసలు ఆ చెప్పే ఓనరు అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కామెడీని పండించిన తీరు కానీ, సాడిజం అంటే భయపడే విధంగా చూపించే విధానానికి ఆపోజిట్ గా కృష్ణారెడ్డి గారు నంబర్ వన్ సినిమాలో ఎప్పటికీ గుర్తు చేసుకుని నవ్వేలాగా చూపించారు. నెక్స్ట్ చెల్లికి గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లి అని తోటరాముడి కవిత. క్లైమాక్స్ లో యముడితో ఫైట్ సీన్. ఇక యమలీల సినిమాలో గోడ మీద పిడక చూసి అది చూస్తే మీకేం అనుమానం రావడం లేదా, అస్సలేం అనుమానం రావడం లేదా అని బ్రహ్మానందం గారు అడిగితే దానికి కోట గారు ఎంతకీ నీకొచ్చిన అనుమానం ఏంటి అంటారు. అప్పుడు ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడ ఎలా వేసిందంటారు అని అడుగుతారు. అసలు ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చెయ్యని ఆడియన్స్ ఫీల్ అయ్యే థ్రిల్, ఆ క్రెడిట్ అంతా కూడా కృష్ణారెడ్డి గారికే దక్కుతుంది కదా. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్ని విషయాలు గుర్తొస్తున్నాయంటే నాకు, అసలు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎల్లో థ్రెడ్కు ముడివేయగలవా అని అడుగుతుంది సౌందర్య. సో ఆ క్యారెక్టర్ ఆమెకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందంటే, అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ బీజిఎం ఒకటి ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా ఇప్పటికీ గుర్తుందనమాట.

అండ్ అలాగే శుభలగ్నం సినిమాలో కామెడీ ట్రాక్ ను కన్వీనియంట్ గా మిక్స్ చేసేసారు. అండ్ ప్రశ్నావతారం ఏవిఎస్ గారు ఉంటారు అనమాట, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అండ్ శ్రీలక్ష్మి గారు చెప్పే అబ్బ దబ్బ జబ్బ ఈ సినిమా సక్సెస్ కు ప్లస్ అవ్వడం మాత్రమే కాదండి, కృష్ణారెడ్డి గారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఒక్క పెళ్ళం ఊరెళ్తే సినిమాకు తప్పితే మిగతా అన్ని సినిమాలకు కూడా ఆయనే సంగీతాన్ని సమకూర్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అలీగారి పాట గుర్తుందా, చినుకు చినుకు అందెలతో బాబుమోహన్ గారు కూడా చేశారు. ఈ పాట టాప్ 10 వాన పాటల్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే సిరులొలికించే సాంగ్ ఫ్రమ్ యమలీల, ఈ పాట లేని బారసాల ఫంక్షన్ ఆడియో లేదంటే అతిశయోక్తి కాదు. సో మనం విన్నాం ఆ పాటని, ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యమలీల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్, సిరివెన్నెల గారు అందించిన పాట, వింటూ స్టే ట్యూన్.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే వెండి తెరపై మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ సంబంధం లేని ఓ గారడీవాడు ఒక చిన్న పాపకు తోడుగా నిలిచి ఎలా తన ప్రాణాలు కాపాడాడనేది మాయలోడు. తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసింది యమలీల. తల్లి ప్రాణాల కోసం యముడిని ముప్పతిప్పలు పెట్టిన కొడుకు. ఇక నెక్స్ట్, డబ్బు కోసం తన భర్తను కోటి రూపాయలకు అమ్మేసే భార్య క్యారెక్టర్లో ఆమని, చివరికి సౌభాగ్యాన్ని మించిన ఆస్తి లేదనే పాత్రలో అద్భుతంగా జీవింపజేశారు ఆమనీని. మావి చిగురు, తను చనిపోతానని తెలిసి శ్రీరామచంద్రుడు లాంటి తన భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని ఒక భార్య ఆడే నాటకం ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య హీరో హీరోయిన్లుగా నంబర్ 1/94 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం టాప్ 4 హైయెస్ట్ గ్రాసర్ గా వరల్డ్ వైడ్ షేర్స్ సొంతం చేసుకుంది. నెక్స్ట్, రాజేంద్రుడు గజేంద్రుడు. ఎమోషన్స్ కి మనుషులు జంతువులు అనే తేడా ఏం లేదనే ఇతివృత్తంతో ఒక ఏనుగును తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారితో చక్కటి కామెడీ ఎంటర్టైనర్ ను అందించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆహ్వానం, పెళ్లి పవిత్రతను తెలియచెప్పే కథ శ్రీకాంత్ రమ్యకృష్ణతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలాగా అందించారు. సైన్స్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఘటోత్కచుడు. రంగు పడుద్ది అంటూ ఆయన మార్క్ క్రియేట్ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇవి మరి ఈనాటి మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా కబుర్లు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను మావి చిగురు చిత్రం నుంచి. అండ్ ఈ పాట ఓ రేంజ్ లో ఈ సినిమాలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుందనమాట. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్ గా వినండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: Hey, lovely girls, it's a beautiful day, yeah.

Sới rễ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన వృద్ధిని కొనసాగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు మే నెలలో మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ నెలలో లావాదేవీల సంఖ్య 23.20 బిలియన్లకు చేరగా వాటి విలువ దాదాపు 30 లక్షల కోట్ల మార్కును తాకింది. ఈ వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ సుపరిపాలన కొనసాగిస్తోందన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈరోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ రాష్టం మరింతగా అభివృద్ది చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము రెట్టింపు పెంచి అందజేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈరోజు వృద్దులు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలును పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అంత ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యవరం గ్రామంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా ఒంగుటూరు గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నేరుగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి, పెన్షన్ పంపిణీ విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి మే నెలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, విద్యాసంస్థలకు విరామం కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మే మాసంలో శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కొత్త రికార్డులు నమోదైనట్లు టీటీడీ తాజాగా గణాంకాలను

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

శుభలగ్నం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. 12 hours 9 minutes లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సక్సెస్ఫుల్ గా మనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం,

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ట్వెల్వ్ అవర్స్ 10 మినిట్స్ 40 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి మన ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ స్టైల్లో అలాగే ఉద్యోగాల్లో ఉన్న సీట్లకే అతుక్కుపోతుంటాం. అందులోనూ ఆఫీస్లో మార్నింగ్ నుంచి పనులన్నీ పూర్తి చేసే వరకు కూడా ఆ కూర్చున్న సీట్లో నుంచి అస్సలు లేవం కదా. కొన్నిసార్లు భోజనం కూడా అక్కడే కొంతమందికి అయితే అనమాట. దీనికి తోడు నిరాశ. అండ్ ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు అనేదైతే ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట. ముఖ్యంగా యూత్కు దీనివల్ల ఫ్యూచర్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈనాటి మీకు తెలుసాలో ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బిఫోర్ దాట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ని మంగ్లీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్.
6: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
7: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

12:15 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నవడేస్ మనం చూస్తున్నాం చాలా మంది టీనేజ్ పిల్లలు నిరాశతో వాళ్ళ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. యువతలో నిరాశ పెరగడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే దీనికి ముఖ్య కారణం అతిగా ఆలోచించడం అనేది ముందు వరుసలో ఉందట. దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే నిరాశ అనేది వాళ్ల లైఫ్లోకి రానే రాదు. మరి దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే ఎక్స్పర్ట్స్ అయితే దానికి సంబంధించి కొన్ని సూత్రాలు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఇమానశంకర వరప్రసాద్ గారు భీమ్స్ పాడినటువంటి పాట మధుప్రియతో కలిసి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

12:23:15 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి చాలా మంది చేసే తప్పు గతంలో జరిగిపోయిన వాటి గురించి, అలాగే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి ఆందోళన చెందుతూ ఉంటారన్నమాట. ఇది ప్రజెంట్ లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే పూర్తిగా వాళ్ళ దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏం చేస్తున్నామో దాని మీద ఫోకస్ పెరిగి సక్సెస్ సాధించడానికి మరింత హెల్ప్ చేస్తుందన్నమాట. సో గడిచిపోయిన నిన్నటి విషయాల గురించి ఆలోచించడం మానేయండి, అలాగే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అనే భయాన్ని కూడా వదిలేసేయండి. తెలుసుకుందాం ఇంకా బోల్డైన విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, ఛాంపియన్ మూవీ నుంచి. రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.35 సినిమా
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మ్యాన్మార్ అధ్యక్షుడు యోమీ నాంగ్ఖాలియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మ్యాలిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ వేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యూమీ నాంగ్ లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత, కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహావశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యూమీ నాంగ్ లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మ్యాలిస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారు.

చేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్టపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్టంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలోకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి దేవగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28 జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్ పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్ పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు, ఆర్థిక సమూహీకరణ వృద్దికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం, గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

వరకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్ లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ ను స్వాధీనం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యకుడు యూమిన్ నాంగ్ లాంగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు సంయుక్త సమాపేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:41:35 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలిసేలా అయితే ఈ రోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం కదా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గతంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనే దాని గురించి భయపడిపోతూ ఉంటారనమాట. ఒకవేళ మనసులో మెదిలే ఇలాంటి ఆలోచనలతో విసిగిపోతున్నట్లుగా అనిపిస్తే వాటిని ఒక పేపర్ మీద రాయటం వల్ల కొంత క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది, స్ట్రెస్ మనకి దూరం అవుతుందన్నమాట. ఇలా మనకి ఎదురైనటువంటి సమస్యల్ని రాసుకున్నప్పుడు వాటికి సమాధానాలు దొరికే అవకాశం కూడా ఇక్కడే దొరుకుతుంది. సో సమస్యల గురించి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరికి సహజంగానే జరుగుతుంది. అలానే ఎప్పుడు కూడా అవే ఆలోచిస్తూ అలాగే అక్కడే ఉండిపోవడం మంచిది కాదు కదా. మరి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఒక ఆలోచన 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మైండ్లో తిరుగుతుంది అని అనిపిస్తే మాత్రం వెంటనే వేరే ఏదైనా పనిలోకి మునిగిపోవాలట. అప్పుడు ఆ ఆలోచన నుంచి బయటపడి మరొక పనిని మనం చేసుకోగలుగుతాం.

తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ సీతారామం మూవీ నుంచి ఎస్పీ చరణ్ గారు రమ్య కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విందాం. విన్న తర్వాత బోల్డన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: హుషారు మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రగడ గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ లో 12 hours 50 minutes లో ఉంది వీబీ క్లాక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సమస్యకు పరిష్కారాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా తెలుసుకోవాలి. అంతేకాని అక్కడే ఆలోచిస్తూ కూర్చోకూడదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మన మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందన్నమాట. అంటే లైక్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, ఇతరులతో కంపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒత్తిడిని కలిగిస్తాయట. టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం అనేది అంత మంచిది కాదు. సో వీలైనంత వరకు స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. అండ్ జనరల్ గా ఎక్సర్సైజ్, యోగా, ప్రకృతిలో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తాయట. నేను చెప్పానని కాదు, కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే మన మూడంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది, ఆ నేచర్ మీదకి వెళ్తుంది. యోగా చేస్తాము అండ్ ఎక్సర్సైజ్లో ఉంటాము, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లైక్ ఈ సోషల్ మీడియాలో ఉంటే ఆ మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం ఏదో చూస్తున్నాం అనుకుంటాం, కానీ బుర్రంతా హీట్ ఎక్కిపోతుందన్నమాట. సో విసుగనేది వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అదే యోగా కానీ ప్రకృతిలో కానీ ఉంటే మనం, అంటే అలాంటి టైం అంతా కూడా యోగా చేస్తూ

0: కానీ ప్రకృతితో టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి ఏంటంటే రోజులో కొంత టైం అయినా దాని మీద పెడితే ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎంతో మార్పు వస్తుంది, ఫ్యూచర్లో కూడా మీరు చూస్తారు ఇది. సో ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, ట్రై చేసి చూడండి. ఇది ఈనాటి మీకు తెలుసా. ట్వెల్వ్ 54 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం F3 మూవీ నుంచి రాహుల్ సిప్లింగ్ గీతా మాధురి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. లైఫ్ అంటే మినిమం ఇట ఉండాలా, వింటూ స్టే ట్యూన్.
1: లైఫ్

0: té mínim a mitad mundala.
1: అజగ్జ లైఫ్ అంటే మినిమం ఎట్ట ఉండాలా?

0: Aarti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 1 సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్రపేసింది. ఈ నియామకాలకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పరీక్షలు పకడ్బందీగా జరుపుతున్నారని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజు నుంచి జూన్ 12 వరకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ వారి నిర్వహణలో దేశవ్యాప్తంగా 403 కేంద్రాల్లో జరుగుతాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 9 కేంద్రాలు ఉండగా అనంతపురం జిల్లాలో 1 పరీక్షా కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని భారతీయ సాంకేతిక సంస్థలు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

Super Hit Song winner kaga Neelambari, beautiful track from Acharya. Anurag Kulkarni, Ramya Behra paadina beautiful track Mani Sharma music composition lo vinna tarvata 1 hour 7 minutes 27 seconds lo undi VB clock. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. వ్యాయామం ఎక్సర్సైజ్ ఎక్కడైనా ఎప్పుడైనా చేయడానికి వీలైనా తేలికైనా అస్సలు ఖర్చు అవసరం లేని ఎక్సర్సైజ్ ఏది అంటే వాకింగ్. అవునా? అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడుతూ ఉంటారు, ఎక్కువ టైం జిమ్ లో గడుపుతూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. కానీ వ్యాయామంతో మహిళలకే ఎక్కువ లాభం కలుగుతుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్ గా ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం సైజ్ జీరో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రైక్ వింటూ స్టే ట్యూన్.

Science, మరీ సైజ్ జీరో అవసరం లేదు కానీ హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఏమంటారు? అవుననే కదా. వన్ అవర్ 13 మినిట్స్ 26 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రుక్మిణ్ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా చాలా మంది మగవాళ్ల శరీరమే చాలా స్ట్రాంగ్ గా ఉందని భావిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి స్త్రీల శరీరం పురుషుల కంటే దృఢంగా ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన జర్నల్లో కొన్ని ఆసక్తికర విషయాలైతే వెల్లడయ్యాయి. అవేంటంటే, మహిళలు పురుషుల కంటే తక్కువ టైం వ్యాయామం చేసినా కూడా పురుషుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారట. అర్థమైంది కదా? సో మనం తక్కువ టైం ఎక్సర్సైజ్ చేస్తే చాలు, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఆడవాళ్లు వారానికి 75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలు మగవాళ్లకి 140 నిమిషాల పాటు చేస్తే కలిగే ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. సో మోర్ దాన్ హాఫ్ కదా, సో 75 మినిట్స్ చేస్తే చాలండి వారానికి. అది మనం మగవాళ్లతో కంపేర్ చేస్తే వాళ్ళు వాళ్ళకి 140 మినిట్స్, 140 నిమిషాల పాటు చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలతో సమానమని ఆ స్టడీ చెప్తుంది. మరి ఓకేనా? ట్రై చేయండి. ఇంకా మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, లెజెండ్ మూవీ నుంచి విజయ్ యేసుదాస్ చిత్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి.
2: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00 చక్కని రాజమార్గం సృజనాత్మక రూపకంతో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
0: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్

0: కార్యక్రమం శిక్షణ తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణ తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రావలసిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ రోడ్లు వేయడం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్లు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఎల్ ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్ దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్ కి, రిపేర్స్ కి, మెయింటెనెన్స్ కి వచ్చేస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమాపేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్టాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకలు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఈ రోజున 07051 నెంబర్ తో నడుస్తున్న స్పెషల్ రైల్ ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్ తో ఇక నుంచి రెగ్యులర్ గా ఇక్కడ నుంచి నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ ని పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
0: పర్యావరణ అనుకూలం, కాలుష్యరహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్దిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమాపేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యకురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమాపేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్దికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

चुनरी संभाल गोरी उड़ी चली जाए रे।

चली जा, मारना दे टंक, नजर कोई हाँ।

2:33:57 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి మెసేజెస్ అయితే ఉన్నాయి చూద్దాం. సందడే సందడిలో మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి. ముఖ్యంగా పాజిటివ్ గా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే బాగుంటుంది. అండ్ మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. వేటపాలెం నుండి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారనమాట. మార్నింగ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాం కదా, చాలా బాగుంది అని. అండ్ నెక్స్ట్ ఈ గీతం వింటుంటే హృదయానందం కలుగుతుంది. అలాగే మరో మాట, ఈ ప్రసారంలో వినిపించిన యమలీల, ఇందాక మనం అంటే మార్నింగ్ 11 o'clock కి ఉన్న మెసేజ్ అనమాట ఇది, సినిమా కబుర్లో. సో అభివందనం అనే పాట వేశారు, దీని గురించి మెసేజ్ పెట్టారు మనకి. ఇంతకీ ఎవరు వినిపించినందుకు వందనములు అంటూ వేముల నరసింహరావు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు. నాకు చక్కగా అన్ని కనిపిస్తాయండి, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంతవరకు మెసేజెస్, అసలు 11 o'clock మెసేజెస్ అయితే మనం చూడట్లేదు, ఇప్పుడే నేను చూస్తున్నాను అవి. అండ్ మార్నింగ్ వచ్చిన 2 మెసేజెస్ వరకు చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, సినిమా కబుర్లు సూపర్ ఉన్నాయి. ఒక దర్శకుడు గురించి చెప్పాలన్నా, ఒక హీరో గురించి చెప్పాలన్నా, ఒక హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఒక సంగీత దర్శకుడు గురించి చెప్పాలన్నా, జ్యోతి గారి తర్వాత ఎవరైనా మీ మాటలతో మ్యాజిక్ చేస్తారు. షో అంటే ఇలా చేయాలి అని మా చేత అనిపిస్తారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి మామూలుగా ఉండదు, అవునా, పాజిటివ్ ప్రశ్నలకి రెడీగా ఉన్నాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నల్గొండ జిల్లా చిత్తూరియాల గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హృదయపూర్వక నమస్కారం అంటూ సందర్శనరికి స్వాగతం చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల. అండ్ సందర్శనరికి స్వాగతం అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే విజ్ఞానం పెంచే వినోదం పంచే సందడి సందడికి స్వాగతం, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ నేను చాలా బాగున్నానండి. మొహమ్మద్ ఇనైతుల్లా భవానీపట్టు గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్, అది పేరు లేదు, పేరు పంపించండి చక్కగా మీరు. అండ్ మీరు ప్రోగ్రామ్కి, మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కలిసి వచ్చినట్టుగా ఉంటుందట. యమలీల సినిమాలో కృష్ణ గారి స్పెషల్ సాంగ్, యాక్చువల్గా మార్నింగ్ నేను ఎమ్మెల్యేల నుంచి 2 సాంగ్స్ వేశానండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, మంచి మెలడీ పాటల పండుగ వస్తుందండి మీరు ప్రోగ్రామ్కి వస్తే, ఎన్నిసార్లు అయినా సరే మంచి పాటలు వినిపిస్తారు. పని ఉండి ఎక్కడికైనా రేడియో ఆపి వెళ్ళాలన్నా రేడియో ఆపి వెళ్ళలేకపోతున్నాం అంటూ మెసేజ్ చేశారు. ఇందుకీ మీ పేరు మెసేజ్ చేయలేదు. యా, ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీనివాస్ మెసేజ్ చేశారు, అది ఇప్పుడు వచ్చింది పేరు మీది. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకున్న మెసేజెస్ మనం చూసాం కదా. ఇంతకీ మరి మన సండే సండే ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రశ్న ఏంటి అనేది మీరందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. నేను ఫస్ట్ ప్రశ్న ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. సో ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక డైలాగ్ అనమాట. హీరో హీరోయిన్ అంటే అందులో వైఫ్ అండ్ క్యారెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో వైఫ్ హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటుంది, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో అని. కొత్తగా అదే ఎవడైనా అలాగే చూస్తాడు, 10 ఏళ్ల తర్వాత చూడమను, నాలా ఏటో చూస్తుంటాడు అని ఆ హీరో చెప్తాడనమాట. నాయక్, నేను నిజంగా గయ్యాళిదాన్నా, అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు. సో నేను హాఫ్ క్లూ ఇచ్చేసాను కదా, ఏంటా మూవీ గెస్ చేయండి. అండ్ వీలైతే హీరో హీరోయిన్స్ కూడా మెసేజ్ చేసేయండి. 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం నేను గుంటూరు కారం నుంచి దమ్మసాల అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. సంజీత్ పాడినటువంటి పాట తమన్ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు ఏంటి చూసేద్దాం. మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అంటూ శ్రీనివాస్ మెసేజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అయ్యో కాదు కదా, అది రాంగ్ ఆన్సర్ అండి, మీరు అన్నట్టుగానే భయపడుతున్నట్టున్నారు షోలో కదా. విశ్వజ్ఞ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్, నాగార్జున రమ్యకృష్ణ కాదు అది. అండ్ నెక్స్ట్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు పారేపల్లి బెనర్జీ, మురళి, సువర్ణ లేఖ్య, రజ్విక, వేదిక, నందిగామ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ అనంతపురం నుండి శ్రావణి మెసేజ్ చేశారు. గోపీకృష్ణ, గగన్, కియాంశ, ఓకే, మా పిల్లలు జున్ను, అయ్యో ఆన్సర్ ఏదండి, హాయ్ చెప్పమంటున్నారు, ఓకే జున్ను హాయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూలు నుంచి రాజీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్

కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూలు నుండి కొడుమూరు శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్ కూడా రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్, కానీ మీరు చెప్పిన డైలాగ్ కొంచెం కామెడీగా ఉంది, చెప్పే విధానం బాగుందంట. గుంటూరు గారు మూవీలో సాంగ్ వినిపించినందుకు థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు. జవాబు తెలియదా, నేనే చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి అగైన్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. క్వశ్చన్ ఇంకొకసారి నేను డెఫినెట్ గా చెప్తాను, ఇప్పుడు చెప్తాను మళ్ళీ. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ శుభలగ్నం మూవీ కాదండి జగపతి బాబు అంటూ మెసేజ్ చేశారు ఫణి సత్యశ్రీ తెనాలి నుండి. చూద్దాం ఇంకా ఎవరన్నా మెసేజెస్ పంపిస్తారేమో. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. ఇది ఒక హీరో హీరోయిన్ కి మధ్య జరిగేటువంటి సంభాషణ. వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. అండ్ వైఫ్ అడుగుతుందనమాట, చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నాడో అని. కొత్త కదే, ఎవడైనా అలానే చూస్తాడు, పదేళ్ల తర్వాత చూడమను నాలా ఎటో చూస్తాడు అని. అప్పుడు వైఫ్ అడుగుతుంది, నాయక్ నేను నిజంగా గయ్యాళిగా అన్నాను, అస్తమానం కాదే అప్పుడప్పుడు అని చెప్తాడు ఆ హీరో. సో చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఆ హీరో, చెప్పింది హీరోయిన్ ఎవరు, ట్రై చేయండి. బట్ మూవీ పేరు గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి, ఆన్సర్ తెలిస్తే. ఇప్పుడైతే మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నారీ నారీ నడుము మురారి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

అవర్స్ 51 మినిట్స్ 6 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో. ఫస్ట్ క్వశ్చన్ కి మళ్ళీ మనకి మెసేజెస్ వచ్చేసినాయి అనమాట, ఎవరెవరు పంపించారో చూద్దాం. నమస్కారం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. ఇందాక మీరు పంపించారు కదండి, యాక్చువల్ గా నేను మళ్ళీ రిపీట్ చేసి కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్పానమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. పెడని రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే జో అడ్డ, నమస్తే నమస్తే అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అన్సియ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు ఎస్వీ కృష్ణారెడ్డి గారిని మార్నింగ్ ఏదో సినిమా కబుర్లో మాట్లాడుకున్నామని మీరు అక్కడే ఉన్నారు, మీరు తర్వాత అది దాటి మీకు తెలిసేలోకి రావాలి, ఆ తర్వాత నుంచి ధీరాలోకి రావాలి, ఆ తర్వాత నుంచి సందరే సుందరిలోకి రావాలి, అదనమాట మ్యాటర్. ఓకేనా, నేను క్లూ కూడా ఇచ్చేసాను అందులోనే సినిమాకి సంబంధించిన సినిమా పేరులో సగం పేరు నేను ఆల్రెడీ చెప్పేశాను. హీరోయిన్ అడుగుతుందన్నమాట, నాయక్ నేను నిజంగా గయాలిదాన్నా అని, అస్తమానం కాదే అప్పుడప్పుడు అంటాడు ఆ హీరోయిన్. సో అందులోనే సగం పేరుంది కదా, ట్రై చేయండి, మీరు ఎలాగైనా గెలవాలి, గెలిపించాలని నా తపన, అది మ్యాటర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి రంగస్థలం కదా అంట దేవసేన, కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుండి వసంతం అనుకుంటున్నాను జ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. చూద్దాం ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే, కానూరు నుంచి నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమలగోడ్ నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మీరు మూవీ పేరు కరెక్ట్ గా పంపించారు, హీరో పేరు కరెక్ట్ గా పంపించారు, మొహమ్మద్ ఇనాయతుల్లా భావానిపేట నుండి. అండ్ ఒక హీరోయిన్ దగ్గర మిస్ అయిందనమాట, అసలు ఆ హీరోతో కలిసి ఆ హీరోయిన్ చేసిన మూవీయే లేదు కదండి, మీరు ఎలా అలా పంపించారు. ఓకే, కర్నూలు ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తీక వెనల బల్లి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు మీరు చెప్పిన స్టైల్లో వెంకటేష్ అనుకుంటున్నారా, వెంకటేష్ ఉన్నారా, లేదు కదా అదన్నమాట. ఏ ఎందుకండి అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదా. కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్, అక్క నేను వినలేదంట. ఇంక ఇప్పుడు నన్ను మిగతా లిజినర్స్ అందరూ కూడా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సరేనా. హాయ్ అక్క ఎలా ఉన్నావు అంటూ ఉమాలత దివ్య దేవాన్ష్ అవని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చింతలకుంట విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేము ఫస్ట్ సందడే సందడికి స్వాగతం చెప్పాం మేడం, ఆ తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాము, మళ్ళీ రెండోసారి కరెక్ట్గానే చదివారంట. అండ్ రెండోసారి కూడా ఆ మెసేజ్ నాకు వచ్చింది ఓకే. అండ్

టెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మొత్తానికి ఎస్ మొత్తానికి గెలిచారనమాట. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ పోలీస్ కాలనీ కర్నూలు నుండంట ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. అండ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మిరియాలు కూడా చిన్నమ్మాయి. ఓకే అండి నేను తప్పకుండా చెప్తాను దానికి. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు ఇది త్రివిక్రమ్ గారి డైలాగ్ అంట. ఓకే అండ్ పులిచేర్ల మనోజ్ కుమార్ వెంకటేష్ కాదు కదా రాజా నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి ఎక్కడి నుండి పంపించారు కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మై సెల్ఫ్ సోమశేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. సో చాలా రైట్ ఆన్సర్స్ వచ్చినాయి మనకి 50 అనమాట, హాఫ్ సెంచురీ అయిపోయింది. సో అది మ్యాటర్. ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే భీమ్లా నాయక్ మూవీలో అనమాట నిత్యం మీనన్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ అనమాట ఇది. అండ్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

0: సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే జీకేకి సంబంధించిన అడుగుతాను. ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది. యాక్చువల్గా మనం నీటిని నోటితో తాగుతాం కదా, అలాగే ముక్కుతో శ్వాసం తీసుకుంటాం. కానీ ఒక జీవి ఏంటంటే తన స్కిన్ తోటి, తన చర్మంతో ఆ నీటిని పీల్చుకుంటుంది. ఏంటి ఆ జీవి? గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. అంటే దీనికి ఒక డ్రింకింగ్ ప్యాచ్ ఉంటుందన్నమాట అబ్జార్ప్షన్కి. సో అది ఏ జీవి? స్కిన్ అబ్జార్ప్షన్. గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వ మీ జ్యోతి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట పునర్విభజన చట్టంలోని అత్యంత కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా నెరవేర్చిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిట్ ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో ఈ రోజు సమావేశమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు మరణించిన అరట్లకోట గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత భరోసా ఇచ్చారు. నీట్ యూజీ రీఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ పద్దతిలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. పరీక్షను యథావిధిగా ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోడూరు మండల పరిధిలోని మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇన్పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. యునిడో వారి జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును కమిషనర్ మయూర్ అశోక్ అందుకున్నారు. బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై నగర వీధుల్లో ప్రయాణించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైనవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త పథకం పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సూచించారు. రామచంద్రపురంలో నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 7075704852 7075904854 నంబర్లలో సంప్రదించవచ్చు. అమాజీపేట మండలంలోని గ్రామ పంచాయతీలకు తడి పొడి చెత్త సేకరణ వాహనాలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి చెత్త పేరుకుపోకుండా చూడాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాయ్ ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100 కోట్ల 70 లక్షల రూపాయల పెన్షన్లను ప్రభుత్వం ఈ రోజు పంపిణీ చేసింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిన్న గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు పరిశీలించారు. 60 ఎకరాల్లో 3 దశల్లో పార్కు పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

3 hours 8 minutes 41 seconds లో ఉంది వీబీ క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ప్రశ్న ఇచ్చేసాను కదా జీకే కి సంబంధించింది సో అలా అలా ఆన్సర్స్ వచ్చేసినాయి మరి చూద్దాం ప్రశ్నని ఇంకొకసారి అయితే నేను రిపీట్ చేస్తాను ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది ఏంటా జీవి అని అడిగాను అనమాట సో ఎవరెవరు మెసేజెస్ పంపించారు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారండి కంగ్రాట్స్ అండ్ అలాగే పడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ ప్రస్తుతం షోలాపూర్ లో ఉన్నా మేడం ఎక్కడ ఉన్నా మన వివిధ భారతి విజయవాడ వినాలనిపిస్తుంది అంటూ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ నరసింహరావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్ తిరుపతి నుండి దేవసేన రైట్ ఆన్సర్ రాజోలి నుండి బోరెల్లి జయన్న వానపాము కాదు కదా ఓకే అండ్ శోభ ఫ్రమ్ యాక్చువల్లీ నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు అండ్

చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. మదనపల్లి నుండి శోభా స్నేహిల్ కాదు, అండ్ అలాగే తన చర్మంలోని స్వేద రంధ్రాలతో గాలిని పీల్చుకుంటుంది. పాలెంపొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కొల్లాపూర్ నుంచి సోనీ కూడా రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే కర్నూలు నుండి ముజఫర్ నగర్, మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తీక, వెన్నెలవల్లి కూడా రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆస్ట్రేలియానా, ఓకే, ఎడారిలో కనిపించే త్రోని డెవిల్ అనే బల్లి కూడా చర్మం ద్వారానే నీటిని పీల్చుకుంటుంది అనే ఇంకొక విషయాన్ని మనకి తెలియజేశారనమాట. ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి అండ్ రైట్ ఆన్సర్. అలాగే మొహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ నేను రాఘవి సత్యనపల్లి నుండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నమస్తే అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామలగూడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అబ్దుల్ మనాన్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గన్నవరం మీ ఇంటి పేరు, ఓకే, గన్నవరం శ్రీనివాస్ గన్నవరమా, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఫణీ సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. యా తార్ని డెవిల్ బల్లి ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది, సో మీకు కూడా తెలుసు అనమాట ఇది, ఓకే. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వాణి వెంకటేష్ మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ యుగానికి ఒక్కడు ధోనే, ఓ ఫ్రమ్ ధోనేనా, మీ పేరు యుగానికి ఒక్కడా అండి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ సాంగ్స్ ఇన్ఫర్మేషన్స్ వినిపించారు, ధన్యవాదాలు. అండ్ ఆయన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ కృష్ణ, ఓకే సంతోష వీళ్ళు పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ రైట్ ఆన్సర్. అండ్ సి బెళగల్ మండలం కర్నూలు జిల్లా కోమల కొండేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ లడ్డగిరి లక్ష్మీదేవి మెసేజ్ చేశారు కర్నూలు నుంచి పోలీస్ కాలనీ, బట్ ఇది కాదు కదండి, ఓకే. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. మనోజ్ ఫ్రమ్ పెరవండ్లపల్లి ఫిష్ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి లక్ష్మీ, నిష్కా, హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. మాలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమార్ ఫ్రమ్ రామానగరా, ఓకే రామానగర్ నుండి సాయి కుమార్ అనమాట రైట్ ఆన్సర్. అండ్ మా పెడల్లో ఈ రోజు ఉదయం నుండి వాతావరణం చల్లబడింది మేడం, భానుడు ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా అంటున్నారు. అమ్మో అమ్మో అలా తీసుకొనివ్వండి, లేకపోతే అయిపోతున్నాం అసలు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ త్రోని దెవిల్ ముళ్ళ తొండ కూడా ఉంటుంది అంటూ లత ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు, బట్ నేను అనుకున్న ఆన్సర్ అయితే ఇది కాదనమాట. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే నేను అడిగాను కదా, ఒక జీవి తన చర్మంతో నీటిని పీల్చుకుంటుంది అని చెప్పేసి, అని అది కప్ప ఫ్రాగ్ అనమాట. సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 60 దాకా వచ్చేసినాయి అనమాట. అందరూ కూడా రైట్ ఆన్సర్ని మనకు పంపించేశారు. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, థర్డ్ క్వశ్చన్కి.

సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో చెప్తారన్న మాట ఏంటి అంటే, మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి. ఓకేనా? మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండటం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళది, ఆ ప్రాణాలని బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా. ఓకే, ఎప్పుడైతే మీకోసం అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది వర్షం పాట, వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సో మరి మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చే వాళ్ళది, ఆ ప్రాణాలను బ్రతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని చెప్పారు ఒక హీరో ఒక సినిమాలో. అన్నాను కదా ఏ సినిమా ఏంటది, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి అల్లు అర్జున్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుండి ధరణి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ని పంపించారు పోలీస్ కాలనీ. నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రెండు మూవీస్ పంపించారు, అందులో ఒకటైతే రైట్ ఆన్సర్. పెడని జోగానందర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరా, ఓకే ఎక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ జానకీరామ్ మహేష్ బాబు నందిగామ నుండి మెసేజ్ చేశారు, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు మహేష్ బాబు మూవీ సర్లేరు నీకెవ్వరు అని అనుకుంటున్నాను అంటున్నారు, బట్ కాదండి అది రాంగ్ ఆన్సర్, మంచి పాటలు వినిపిస్తున్నారు జ్యోతి గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి ఇందాకటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి నర్సాపురం గ్రామం నాగేష్ లావణ్య లక్ష్మీ హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ తెలీదు అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రశ్నకు జవాబు తెలియదండి అంటూ నేను తప్పకుండా చెప్తాను. తిరుపతి మాకు కూడా వస్తాము, దర్శనం పడింది కూడా కొంచెం వర్షం, మీకు కూడా వర్షమా, ఓకే వర్షం పడింది, వర్షం పడింది అంటున్నారు, దర్శనం పడింది అన్నారు నాకు అర్థం కాలేదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. తమ్ముడు మూవీ కాదండి అది రాంగ్ ఆన్సర్, బట్ మన ప్రోగ్రాం చాలా బాగున్నాయి, చాలా రోజుల నుంచి వినడం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల మళ్ళీ ఎఫ్ఎం రేడియో వినాలనిపిస్తుంది అంటూ బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి కోమల్ కొండేష్ మెసేజ్.

మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్. సత్తెనపల్లి నుండి రాఘవ రైట్ ఆన్సర్. సందడి సందడి ప్రోగ్రామ్ చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు, మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, మేము వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడవి రాముడులో ప్రభాస్ అంటున్నారు, బట్ హీరో కరెక్టే కానీ మూవీ అయితే అది కాదు. గూడూరు చవటపాల్యం నుండి తేజశ్రీ, సుకుమార్, అమూల్య, అనుపమ, స్వీటీ మెసేజ్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది మేడం అంటూ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే జస్ట్ ఆన్ చేసా, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మ, నేను లంచ్ చేసేసానండి, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి అయితే. ఓకేనా. మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు, రైట్ ఆన్సర్. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ అదుర్స్లో మెంటల్ కృష్ణనా ఎన్టీఆర్ అనుకుంటున్నామంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, బట్ అది కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. డైలాగ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు, కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అని పంపించారు. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ ఆన్సర్ వచ్చి యా రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అంట. కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ములగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి మెసేజ్ చేశారు, బట్ నేను మీరు ఇప్పుడే ట్యూన్ చేశారు, నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు అడిగేశాను ప్రశ్నని. అండ్ నెక్స్ట్ చిలుకా నారాయణ అనుసూయ యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అని పంపించారు. ఈరోజు ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, శుక్రియా, సూపర్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ లీడర్ సినిమా అనుకుంటున్నా అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి, రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. మలాన్వి కర్నూలు బాలాజీ నగర్ నుండి, రైట్ ఆన్సర్. ప్రియమైన నీకు ఫ్రమ్ యుగానికి ఒక్కడు అంటూ మెసేజ్ చేశారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, రైట్ ఆన్సర్ ని పంపించారు. అలాగే మేడం మంచి పాటలు వినిపిస్తున్నారు, వాన వాన వందనం అడవి దొంగ సినిమా నుంచి మంచి పాట వినిపించారు, చాలా చాలా సంతోషం, థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ పెరవండలపల్లి కృష్ణా డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, హాయ్ అండి, బట్ ఆన్సర్ కాదు కదా. ఓకే, విక్రమార్కుడు మూవీలో సత్యభార్గవి తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, బట్ అది కూడా కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం సాంగ్స్ వింటూ ఆన్సర్ మర్చిపోయేలా ఉన్నాం జోజి అంటూ, వావ్ సూపర్ సాంగ్స్ అంటూ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ మీరు ఏ సినిమా అన్నారు, నేను తెలుగు సినిమా అన్నాను, ఓకే కదా అంట, అబ్బా రైట్ ఆన్సర్ వచ్చింది. ఎనీవే, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, పెడన జోగనేంద్ర కాలనీ అప్పల రోజు. కొరటాల శివగారి డైలాగ్ అంట, మంగిలాల్ హరియతాండ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అందరికీ వాన వస్తుంది, మా ఊరిలో సూర్యుడు అగ్నిపర్వతం నుండి లావా కురిపిస్తున్నాడు, వాన జల్లులు మా ఊరు పంపమని చెప్పండి అంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు. తప్పకుండా మీ ఊర్లో కూడా ఏమని చెప్పాలి, మామూలు వర్షం రాదు, అలా కుంభవృష్టి వస్తుందని అనుకోండి, టెన్షన్ పడకండి. సో ఎందుకంటే అలా అలా అందరి ఊళ్ళు అలా టచ్ చేస్తుంది అనమాట, మరీ ఒక్కళ్ళ ఊర్లోనే ఉండిపోతే మీ ఊరు బాధపడుతుంది కదా, డెఫినెట్ గా మీ ఊరికి కూడా వస్తుంది వర్షం. మన లిజినర్స్ అందరూ కూడా పంపిస్తారు, ఎప్పుడు ఇక్కడే ఉంటే వాళ్ళకి కూడా ఇదే అని చెప్పి డెఫినెట్ గా పంపిస్తారు. ఓకేనా, మన లిజినర్స్ అందరూ విన్నారు ఈ విషయాన్ని, అయితే ఖచ్చితంగా మీ ఊరు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మాకు కూడా మొన్న టూ డేస్ లాస్ట్ వీక్ లో పడింది వర్షం, ఎంత హ్యాపీగా అనిపించిందో, అసలు నైట్ అంతా బిందాస్గా వర్షం పడితే అమ్మయ్య హాయిగా ఉంది, బట్ కానీ మార్నింగ్ కాసేపే కానీ మళ్ళీ మామూలుగా అయిపోయిందండి బాబు. బట్ ఈ వర్షాలు పడినప్పుడు అయితే మాత్రం మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
అండ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా బాగా వస్తుంది అనమాట. అండ్ పెద్దవాళ్ళు పిల్లలు

ఇంట్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మైదుకూరు లారీ డ్రైవర్ మాట్లాడుతున్నాను, మన తిరుపతి ఏరియాలో చంద్రగిరి నుంచి తిరుపతి వరకు బాగా వర్షం పడుతుంది, హాయిగా ఉంది మేడం అని. అసలు తిరుపతి క్లైమేట్ అసలు ఏ ఉంటుందండి బాబు, అసలు ఆ తిరుపతి అనే పేరు వింటేనే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడే ఉండాలనిపిస్తుంది, అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత హాయిగా ఉంటుంది. ఎనీవే నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ చూసారా రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, మీ ఆన్సర్ మాత్రం పంపించట్లేదు, పైన ఎక్కడో వెతుక్కోవాలి. గూడూరు చవట్టపల్లెం నుండి తేజశ్రీ సుకుమార్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కోమల పాయిపల్లిన, ఓకే ఆన్సర్ లేదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే జ్యోతి చాలా హాయిగా ఉంటుంది అంటున్నారు. ఇన్ని మెసేజెస్ నేను చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 మెసేజెస్ 60 మెసేజెస్ అలా చదువుతూ ఉంటాం, బట్ మీరు ఆన్సర్ పంపించేటప్పుడు లిజనర్స్ మీ పేరుతో పాటు ఆన్సర్ని పంపించండి అని చెప్తాను. కొంతమంది అలా మిస్ చేసేస్తూ ఉంటారనమాట, అది మ్యాటర్. ఎనీవే ఇంతకీ మనం ఆన్సర్ ఏంటో చూడాలి కదా. మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పిందన్నమాట, త్రీ అవర్స్ 31 మినిట్స్ 21 సెకండ్స్ లోకి వెళ్ళిపోయింది. వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. సో మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో తయారు చేసిన GSLV అంటే ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తాను, భారతీయ అంతరిక్ష పరిశోధన ఇస్రో ఓకే తయారు చేసినటువంటి GSLV అంటే ఏంటి, గెస్ చేయండి. సంస్థ తయారు చేసినటువంటి GSLV అంటే ఏంటి? ఆన్సర్ని మీ పేరుని 8662488 14 ఈ నంబర్కి అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అండ్ అంత మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఇది. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
0: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్ అనితా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 3 hours 44 minutes 4 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. జీఎస్ఎల్వీ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసినటువంటి జీఎస్ఎల్వీ అంటే ఏంటి అని అడిగాను. సో మనకి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి ఇందాకటి మిర్చియా ఓకే రైట్ ఆన్సర్. భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక సూపర్ అసలు అందరూ ఇంగ్లీష్ లో పంపించారండి. శాంతినగర్ నుండి ఒకే ఒకడు చక్కగా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విశ్వజ్ఞ విజయవాడ రైట్ ఆన్సర్. మెలాన్బి కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మిర్చి రైట్ ఆన్సర్ ఇందాకటి ప్రశ్నకి. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి

అమలాపురం నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడెన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు భారతి మనోజ్ కుమార్ కానూర్ నుంచి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రాము, కార్తిక, వెనెలవల్లి రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, శోభ తిరుపతి నుండి నో రాంగ్ ఆన్సర్, సిహెచ్ వేణు జయంపు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత, మురళి, భాను, కామకూరు, తిరుపతి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి అంతం సినిమాలో పాట అంటే నాకు చాలా ఇష్టం, వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు పూర్ణ ఫ్రమ్ మంగళగిరి. ఓకే, అండ్ కిల్లర్ మూవీ నుంచా, ఇందాక ఎప్పుడో ప్లే చేసినట్టున్నా నేను. కాకినాడ నుండి శేషు మెసేజ్ చేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. లద్దగిరి లక్ష్మీదేవి పోలీస్ కాలనీ కల్లూరు ఎస్టేట్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ సి బెళ్ళగల్ కొత్త బస్ స్టాండ్ కోమల్ కొండేష్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. గూడూరు చెవటపల్లెం సుకుమార్, తేజశ్రీ, అనుపమ, స్వీటీ, అమూల్య కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామళ్ళగూడ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందరి సూపరో సూపర్ అంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, ఓకే వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా చందంపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ నిజంగా మేడం మీరు గుడ్ మేడం, ఎందుకంటే మీరు మిర్చి నుంచి క్వశ్చన్ అడిగారు, అందులో పాట వినిపిస్తారని అనుకున్నాం, తప్పకుండా వినిపించారు, మాకు కావాల్సిన పాట విన్నామంటూ చాలా సంతోషం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అంట, గుడ్ గుడ్ వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండుటెండా మధ్యాహ్నం తిరుపతిలో వాన మొదలైందన్న శ్రోతల కబురు మనసుకు ఎంతో చల్లగా ఉంది. ఋతుపవనాల కోసం చూస్తున్న వేళ మీ షో ద్వారా ఆ చినుకుల సవ్వర్ని వింటుంటే మళ్లీ మట్టి వాసన నేరుగా మద్రాసు వరకు వీస్తున్నట్టుంది. ఇక్కడ కొద్దిగా మబ్బులు కనిపిస్తున్నాయంటూ ఎక్కడో కురుస్తున్న వర్షాన్ని వార్తగా కాకుండా శ్రోతలందరి ఒకే గొడుగు కిందకు చేర్చి పంచుతున్న మీ శైలి అద్భుతం అంటూ భవదీయుడు సిస్ట్ల వేణుగోపాలదత్త మద్రాసు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిల్గా నారాయణ, అన్సూయ యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి మెసేజ్ చేశారు. నిద్రపట్టిపోయిందా, ఓకే రెండు ప్రశ్నలు అయ్యే పోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపొలియ అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ ఓకే దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి దీనికి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు లాస్ట్ వానపాట కోసం ఎదురు చూస్తుందా అట, ఇప్పటికీ చాలా వేసేసినట్టున్నాను నేను.
అండ్ ఎలాగో వర్షం పడుతుంది కదా.

అందుకే శ్రోతల పేర్లు ఎంతో ఓపిక్గా చదువుతారు, అందుకే మీకు అభిమానులు ఎక్కువ అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జో, కాదండి నేను గానే కాదు, మీ వాయిస్. థ్యాంక్ యూ. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. అస్సలు అలాగే లేదు, మీరు ఏదో విని ఏదో అనుకున్నట్టున్నారు. హాయ్ జయంతి అంటూ మెసేజ్. జయంతి అల్వాలా, ఓకే మీ పేరు కానీ అది కాదు కదా. ఓకే నాని, మీరు ఇంట్లో కూడా ఇంతే హాయిగా ఉంటారు కదా, మీ పద్ధతి చూస్తే అలాగే అనిపిస్తుంది అంటున్నారు. బిందాస్గా ఉంటాను, సమస్య లేదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష మెసేజ్ చేశారు, బట్ కంప్లీట్ ఆన్సర్ని కంప్లీట్ చేయలేకపోయారనమాట. ఎనీవే, జిఎస్ఎల్వి అని అడిగాను కదా, దానికి సంబంధించి బోలెడన్ని మెసేజెస్ అయితే వచ్చేసినాయి. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ భూ సమస్థితి ఉపగ్రహ వాహక నౌక. త్రీ అవర్స్ 51 మినిట్స్ 19 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మరి ఫైనల్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, చక్కగా మంచి సినిమా ప్రశ్న అన్నమాట. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఇది, సో ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయండి. రీసెంట్ గా వచ్చిన మూవీయే, చాలా ఫేమస్ మూవీ. సో ఎందుకు ఏంటంటే, జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యేలోపు ఆ గ్యాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లో డైనమిక్ గా ఒక లేడీ తారసపడింది, ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అని అడుగుతారు హీరో. ఓ మా ఆవిడేనా అని. సో ఇంతకి ఎవరు, ఏంటా సినిమా, క్లూ కావాలా? శశి నా వాట్సాప్ నంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్ అని అడుగుతారు. సో అది మ్యాటర్, ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. అయినా రిపీట్ చేస్తాను. జ్వాల నేను బ్యాక్ నుంచి ఇటు టర్న్ అయ్యే గ్యాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లో డైనమిక్ గా ఒక లేడీ తారసపడింది, ఆవిడ మా ఆవిడైతే కాదు కదా అంటారు. అవునండి అని చెప్తే ఓ మా ఆవిడేనా అంటారు అనమాట. సో అది మ్యాటర్, లేటెస్ట్ గా వచ్చిన మూవీ, గెస్ చేయండి ఎవరు ఏంటి హీరో అనేది. గెస్ చేస్తూ ఉండండి, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసేస్తాను. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ మనీషా ఎర్రబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంకా ఫైనల్ గా మనం అడిగిన ప్రశ్నకు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి తెలుసా? 50. ఈ మెసేజ్ అన్ని చూసేద్దాం, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వారేనండి, ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, అలాగే కేదారి వీరేష్ రాజోలు మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మన అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి భట్టు చంద్రకళ రీల్, నువ్వంత హార్ష్ గా మాట్లాడాలా? ఓ హార్ట్ హట్ అయ్యాలా, సూపర్ అసలు. సో అలా చెప్పారనమాట మీరు ఆన్సర్ ని. ఎనీవే రైట్ ఆన్సర్ కనకరావు పెడని నుండి రైట్ ఆన్సర్. అండ్ పూర్ణ మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ సూపర్ అంటూ రాంబాబు, టైలర్, కమల, మనస, రచన, ఉదయ్, తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుండి పంపించారు. అండ్ భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళీ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్, ఉమామహేశ్వరి, మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మైదుకూరు జాఫర్ ఆన్సర్ తెలిసిన మేడం, సినిమా పేరు రాలేదన్న. ఓ లేటెస్ట్ గా వచ్చిన మూవీయా, సూపర్ అసలు రైట్ ఆన్సర్ అనమాట. అండ్ మీ పేరు మైదుకూరు నుండి కదా, ఓకే. సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామనగర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భానుకుమార్ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజు ఏలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాస్ కోదాడ, శ్రీనివాస్ వర్మ కోదాడ నుండి పెద్ది అంటున్నారు. అసలు పెద్ది మూవీ ఎప్పుడు వచ్చిందండి? అక్కడ దాకా వెళ్ళిపోయారు మీరు. ఇంకొంచెం వెనక్కి రండి, అలా వెనక్కి రండి. అండ్ నెక్స్ట్ చూద్దాం, అమూల్య, అనుపమ, స్వీటీ, సుకుమార్, తేజశ్రీ, చవటపల్లె, గూడూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం బిఫోర్ దట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట శాసనసభ స్పీకర్ చింతకళ అయ్యన్న పాత్రుడు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్టం అభివృద్ది చెందుతోందని అన్నారు. రాష్టాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి అమరావతి కేంద్రంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను శాప్ చైర్మన్ రవినాయుడు ఖండించారు. తాజాగా యూనివర్సిటీ పోస్టుల భర్తీని మరో డీఎస్సీని అడ్డుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవినాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలవెల గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు మంత్రి నిమ్మల రామానాయుడు మజ్జిగను అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ కూలీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ముంబైలో ఈ రోజు సమావేశమయ్యారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. నంద్యాల రైల్వే లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భద్రత నివాస అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, అర్హులైన పేదలకు టిట్కో ఇళ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశించినట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మత్కుమిల్లి శ్రీభరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఈఏపీ సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ రోజు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రకటించగా, జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఫిడే చెస్ టోర్నమెంటును డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి జూన్ 8 వరకు జరిగే ఈ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ విఐటిఏపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వారంలో ఒకరోజు ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వేధింపులకు గురి అవుతున్న మహిళలు మౌనంగా ఉండకుండా పోలీసులను ఆశ్రయించాలని, సహాయం కోసం 112-1098-181కు ఫోన్ చేయాలని గుడిపడ పోలీసు అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. వీటి వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్న పీఎం స్వనిధి పథకం విజయవంతంగా 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచింది. లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయంలో 20% వృద్ది నమోదైనట్లు వెల్లడైంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాంబరం సంత్రాగచ్చి తాంబరం బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి మీదుగా జూన్14 వరకు రాకపోకలు సాగిస్తాయి. రాబోయే 2 రోజులు రాష్టంలో విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

4 hours 4 minutes 15 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ వెంకట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, అల్లపర్ర, ఓకే రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి పీకే మూవీ ఆ అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ కానూర్ నుంచి నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్. హాయ్ నేను సత్యనపల్లి నుంచి రాఘవ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. వాయిస్ చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వినే కొద్దీ వినాలనిపిస్తుందా, వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోటేశ్వరి ఫ్రమ్ ఒంగోల్.

రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ తులసి రాఘవేంద్ర రాము కార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్న పండు రైట్ ఆన్సర్ ని పంపించారు. మీ ఆవిడైతే కాదు కదా అంట, నేను హీరో పక్కనున్న ఆవిడ గురించి అడిగాను. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారు మన ఫేవరెట్ పాటలు వినిపిస్తారు, అవునా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సినిమాలు వెళ్ళి ఎన్నో ఏండ్లు అయిందా. ఓకే తల్లి సుబ్బరామయ్య ఓకే తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రేడియో వింటున్నామంటూ, అందుకే కదా అది మ్యాటర్ అనమాట. నల్గొండ జిల్లా చిత్తూరుయాల నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాగులు మీరా అమీదా బేగం రహీం రజియా షరీఫా షరీఫ్ బాబు అరసద్ ఓకే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి మరలా మీ దర్శనం, మళ్ళీ ఫోర్త్ వచ్చేస్తాను కదా నేను. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్వేత ధనుంజయ శ్రీదేవి గోపి తను శ్రీజ్ఞాన దీపిక ప్రభాకర్ గంగాదేవి అందరికీ చెప్పాను అంటూ మెసేజ్ చేశారంటే మరి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నిమ్మకాయ రసం తాగాల. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల షో చాలా హ్యాపీగా సాగింది, థ్యాంక్ యూ అండి, మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇది చివరి ప్రశ్న, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆ సీన్ లో హీరో సరదాగా బతిమాలుకునే టోన్ లో బన్ మస్కా కొట్టే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అంటూ సిస్లా వేణుగోపాల దత్త మెసేజ్ చేశారు. మీ వాగ్ధాటికి కొంగొత్త అభిమాని, మీ ఆర్జేయింగ్ మొదటిసారి వింటున్నాను, చాలా బాగుంది తల్లి, ఆల్ ది బెస్ట్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి పాటలు వేసి ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది, బహుత్ బహుత్ శుక్రియా. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మన ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం నుండి గన్నవరం రైట్ ఆన్సర్. అండ్ పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీవల్లి శేషసాయి ముత్యాలంపాడు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మాకు చాలా దగ్గరలోంచి మెసేజ్ పెట్టారు. ఎనివే హాయ్ జ్యోతి గారు, ఎప్పట్లానే ఈ రోజు కూడా షో కూడా సూపర్ హిట్ అయింది, చాలా బాగుంది, మళ్ళీ వివిధాల్లో కలుద్దాం అంటూ మెసేజ్ చేశారు. పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు. వివిధ అస్సలు మిస్ అవ్వకండి, మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఉంటుంది, సూపర్ సాంగ్స్ అయితే ఈ రోజు నేను ప్లే చేస్తాను. అండ్ లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అనమాట అవి. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆసిఫ్ మదిర రైట్ ఆన్సర్ అంటున్నారు. ఏది ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ అని మీకు మీరే పంపించేశారా? ఓకే అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి షో అప్పుడే అయిపోయిందా అనిపించింది, మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వివిధాలో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వస్తారు అంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, లిజనర్స్ అందరికీ నచ్చిన సాంగ్స్ అన్నాను కదా, అంటే రేడియో అనగానే ఇంకా సాంగ్స్ ఫిక్స్ అనమాట. చాలా ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఈ సాంగ్స్ చాలా హిట్ అయినవి. బట్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ కూడా మనం మిస్ అవుతున్నాం, అంటే కొత్త పాటలు ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం బట్ పాత పాటలు మనం వినడం అనేది చాలా రేర్ కదా, చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం అలాంటి

మ్యూజిక్ డైరెక్టర్స్ మనకు అందించినటువంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట వాళ్ళు. సో సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి, నంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువైనా కూడా వాళ్ళ సాంగ్ హిట్ అనేది అసలు మామూలు రేంజ్ లో లేవు, అంత సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. మన పేరెంట్ జనరేషన్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ చెప్తారు. సో ఆ సాంగ్స్ అయితే నేను తప్పకుండా ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ మనం ఇప్పుడైతే మన శంకర వరప్రసాద్ నుంచి ఒక పాట విందాం, ఎందుకంటే ఆ క్వశ్చనే కదా మనం అడిగింది. సో ఇందుకే ఆ డైలాగ్ ఏంటంటే, మన శంకర వరప్రసాద్ చిత్రంలో చిరంజీవి గారు చెప్తారనమాట. సో అది మ్యాటర్. ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మనం వివిధాలో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

4 hours 16 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అని చెప్పాను. మరి సంగీత దర్శక ద్వయం వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అండ్ 37 ఇయర్స్ పాటు తెలుగు సినిమాలకు వీళ్ళ సంగీత సేవలను అందించారనమాట. సుమారు ఒక 60 సినిమాల దాకా తెలుగు సినిమాలు చేశారు. బట్ సంఖ్య పరంగా తక్కువ సినిమాలే చేసినా కూడా, ఇందాక చెప్పాను కదా, అన్ని సినిమాల్లో పాటలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి అనమాట. అండ్ ఆడియన్స్ అందరూ కూడా అందరికీ బాగా ఫేవరెట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఏంటి అంటే రాజన్ నాగేంద్ర. వీళ్ళిద్దరూ అందించినటువంటి సంగీతం సమకూర్చినటువంటి పాటలు ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తాను. వివిధాలు ముందుగా వినబోతున్న పాట పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడినటువంటి దాశరథి గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విజయానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో 4 hours 25 minutes 44 seconds లో ఉంది వివి క్లాక్ అండ్ వివిధాలో ఉన్నాం. వినబోతున్న తర్వాతి పాట మంచు పల్లకి చిత్రానికి ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ కార్యక్రమంలో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా రాజన్ నాగేంద్ర అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట నాగమల్లి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

4 hours 34 minutes 21 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర, వీరి సంగీతం సమకూర్చినటువంటి పాటలు వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట నాలుగు స్తంభాలాట. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: ఫోర్ అవర్స్ 45 మినిట్స్ లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రాజు నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. చివరిగా వినబోతున్న పాట మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన జ్యోతిర్మయీ గీతం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింత వరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వివిధ ప్రోగ్రామ్ లో రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెలా ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రతిస్పందించే ప్రతిస్పందనగా చిట్కాలు మీ చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. సోషల్ మీడియా టీనేజ్ కోసం కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత పద్ధతిగా నివేదించిన సైబర్ బులింగ్ కేసుల సంఖ్యలో గుర్తించదగిన పెరుగుదల కూడా ఉంది. పేరెంట్స్ సైబర్ బెదిరింపుల సంఘటనలకు ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా ముఖ్యం. సైబర్ బెదిరింపును ఎలా నిర్వహించాలో కొన్ని సాధారణ మార్గదర్శకాలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. అండ్ మరింత ముఖ్యంగా మీ పిల్లలను బెదిరింపును అధిగమించడానికి ఒక మార్గంలో పొందండి. మీ టీన్ సైబర్ బెదిరింపుతో ఎదుర్కొంటున్నప్పుడు మీరు మీ పిల్లలు ఏం చేయాలి అనే విషయాలు చేతనిప్పుడు మీతో చెప్తాడు. ప్రతిస్పందించొద్దు. సైబర్ బెదిరింపుతో వ్యవహరించడానికి ఉత్తమమైన మార్గం పోస్టులు, వ్యాఖ్యలు, పాఠాలు అండ్ కాల్స్ ని విస్మరించడం అని మీ పిల్లలకు వివరించండి.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

అవాస్తవిక విషయాల్లో స్పందించకుండా ఉండటం చాలా కష్టమైనప్పటికీ సంఘటనను ఆపడానికి లేదా విశ్వసనీయ వయోజనుడికి నివేదించడం మంచిది. పదాలు వారికి ఎలా హాని చేశాయనేది మీ పిల్లలకు ఒత్తిడి చేయడం, వారు ప్రతిస్పందనను పోస్ట్ చేయకూడదు. సైబర్ బులీస్ ప్రతిచర్య కోసం చూస్తున్నాయి. మీరు పిల్లలు వాటికి రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకోండి. లక్ష్యం నుండి ప్రతిస్పందన లేనట్లయితే ఈ సమస్య మించిపోయే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతిస్పందించడం పరిస్థితిని మరింత దిగజార్చడానికి మాత్రమే అనుమతిస్తుంది. అన్ని సైబర్ బెదిరింపుల కాపీలు ప్రింట్ చేసి ఉంచండి. అన్ని సందేశాలను, వ్యాఖ్యలను, పోస్టులను సాక్ష్యంగా సేవ్ చేయండి. ఇందులో ఈమెయిల్స్, బ్లాగ్ పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్, మెసేజెస్, ఎస్ఎంఎస్ కూడా ఉండొచ్చు. మీ పిల్లల మొట్టమొదటి చర్య ప్రతిచర్యను తొలగించగలదు. అయినా మీరు సైబర్ బెదిరింపుకు రుజువు లేదని గుర్తుంచుకోండి. సాక్ష్యం సేకరించిన తర్వాత మీరు స్కూల్ పోలీసులతో మాట్లాడతారు. నగ్నత్వం కలిగి ఉన్న లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులుంటే ఇవి తొలగించబడతాయని గమనించండి. ముఖ్యంగా చిన్నపిల్లవాని యొక్క చిత్రాలను ఉంచడం లేదా పిల్లల అశ్లీలత స్వాధీనం, మీరు మీ బిడ్డకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంటనే సంఘటనను నివేదించి పోలీస్ నిరూపించడానికి అనుమతినివ్వండి. ఆ లైంగిక పోస్ట్ కాపీలు నిర్వహించవద్దు. మీ పాఠశాల సలహాదారు లేదా ప్రిన్సిపల్ సైబర్ బెదిరింపును నివేదించండి. పాఠశాల మైదానంలో సైబర్ బెదిరింపు జరిగినట్లయితే ఈ సంఘటనను నివేదించడం చాలా ముఖ్యం. కానీ అది పాఠశాల మైదానంలో జరగకపోయినా, కొన్ని రాష్ట్రాలు సైబర్ బుల్లింగ్ అండ్ బెదిరింపు ఇతర రకాలు ఏదో ఒక సమయంలో పాఠశాల భవనాన్ని చొరబాట్లు చేసుకోవడంతో అధికారం జోక్యం చేసుకోవడానికి పాఠశాలలు అనుమతిస్తాయి. అంతేకాక సైబర్ బెదిరింపు ప్రాంగణంలో సంభవించినప్పటికీ విద్యార్థులు పాఠశాలల్లోనే చర్చిస్తారు. ఉదాహరణకు, చాలాసార్లు పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులను చదువుతారు. వారు ఈ పేరును పాఠశాలలో అదనపు బెదిరింపుల్లో నేమ్ కాలింగ్, రిలేషనల్ ఆక్రమణ, బహిష్కరించడంతో సహా దీన్ని ఉపయోగించుకుంటారు. పాఠశాలకు సైబర్ బెదిరింపును నివేదించినప్పుడు ట్వీట్లు, వచన సందేశాలు, పోస్టులు లేదా ఇతర ఫైళ్లను వారి ఫైల్స్ కాపీని చేర్చండి. అలాగే మీకోసం ఒక కాపీని ఉంచాలని నిర్ధారించుకోండి. మీ పాఠశాల జిల్లా సైబర్ బుల్లింగ్కు స్పందించడం సాధ్యం కాలేదు లేదా ఇష్టపడకపోతే నివేదికను ఫైల్ చేయడానికి పోలీసులను సంప్రదించి పరిశీలించండి. సోషల్ మీడియా సైట్లు అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ISPకు సైబర్ బుల్లింగ్ నివేదించండి. మీ పిల్లల వ్యక్తిగత ఖాతాలు లేదా ఇంట్లో జరుగుతున్నప్పుడు సైబర్ బెదిరింపు సంభవించినప్పుడు మీరు మీ ISPకి సైబర్ వేధింపు కాపీలను ఫార్వర్డ్ చేయడం ముఖ్యం. అండ్ సైబర్ బెదిరింపుకు ఒక సోషల్ మీడియా సైట్లో సంభవించినట్లయితే వాటిని వారికి నివేదించాలో లేదా నిర్ధారించుకోండి. సైబర్ బెదిరింపు అజ్ఞాత లేదా నకిలీ ఖాతాల్లో సంభవించినప్పటికీ మీరు దాన్ని నివేదించాలి. అనేక సార్లు ISP పోలీసుల పాటు ఎవరూ సందేశాలను పోస్ట్ లేదా పంపడం ఎవరూ డౌన్ ట్రాక్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీ బిడ్డ సైబర్ బెదిరింపుతో ఉండవలసిన అవసరం లేదు. అనేక సార్లు సైబర్ బులీస్ తగిన అధికారులను నివేదించినట్లయితే దానికి ముగింపు పెట్టకుండా సుదీర్ఘ మార్గంలో సాక్ష్యాలను స్పష్టంగా వెల్లడి

ఏ బెదిరింపులు వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మరణం యొక్క బెదిరింపులు, భౌతిక హింస యొక్క బెదిరింపులు, ఆత్మహత్యకు సూచనలను వెంటనే నివేదించాలి. జాతి, మతం లేదా వైకల్పం ఆధారంగా వేధింపును కలిగి ఉన్న ఏవైనా సుదూర సమయాల్లో కొనసాగే ఏ వేధింపులను కూడా నివేదించాలి. ఈ సంఘటనల్లో పోలీసులు ప్రస్తావిస్తారు. కమ్యూనికేషన్ కట్ చేయండి. ప్రస్తుత సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలను రద్దు చేసి కొత్త ఖాతాలను తెరవండి. సెల్ ఫోన్ ద్వారా సైబర్ బెదిరింపు జరుగుతున్నట్లయితే మీ పిల్లలు సెల్ నంబర్ ని మార్చండి. అప్పుడు మీ పిల్లలు కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఇమెయిల్ ఖాతాలు, తక్షణ సందేశం మరియు సెల్ ఫోన్ల నుండి సైబర్ బుల్లీస్ ని బ్లాక్ చేయండి. సైబర్ బులీస్ కి మీ బిడ్డను సంప్రదించడం చాలా కష్టమవుతుంది. అప్పుడు సైబర్ బెదిరింపు యొక్క ప్రభావాలను గుర్తించి తెలుసుకోండి. సైబర్ బులీకి గురైన పిల్లలు అనుభవించిన అనేక రకాల ప్రభావాలు అనుభవించబడతాయి. మరి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగినప్పుడు వారేదో సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయినట్టు గుర్తించండి. సైబర్ బులీయింగ్ కి విక్టిమ్ అయిన పిల్లలని నయం చేయడంలో సహాయపడటానికి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ సేవలను అందుకోండి. మీ పిల్లల్లో మానసిక స్థితుల్లో మార్పులు, నిద్ర అలవాట్లు లేదా ఆహారపు అలవాట్లు గమనించవచ్చు. సైబర్ బెదిరింపులు ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా వెలుపల సహాయం పొందాలి. టెక్నాలజీని ఎక్కువ వాడకుండా చూసుకోండి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ తో ఇతరులతో సంభాషించే అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. కమ్యూనికేషన్ కోసం ఆ ఎంపికను తీసేస్తే వారి ప్రపంచం నుండి ఏకాంత మరియు వైదొలగాలని భావిస్తారు. ఇది ఒంటరితనం యొక్క భావాలను మరింత పెంచుతుంది. దానికి బదులుగా ఆన్లైన్ ప్రవర్తనలను మార్చండి. సరిహద్దులు ఏర్పాటు చేయండి అండ్ ఆన్లైన్ పరిమితి చేయడం ద్వారా మీ పిల్లల పరిస్థితిని నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని రీసెర్చర్స్ చేశారు. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల బెదిరింపును రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వారు తమ ఫోన్ లేదా కంప్యూటర్ కోల్పోతారనే భయంతో ఉన్నారు. బదులుగా ఇది మీ పిల్లలను దెబ్బతీయటం అని గుర్తుంచుకోండి. కానీ పిల్లలు చాలా మటుకు ఏంటంటే ఏదన్నా సైబర్ బులీయింగ్ అయినప్పుడు తొందరగా పేరెంట్స్ కి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కోల్పోతారేమో, కంప్యూటర్ కోల్పోతారేమో, ఇతరులు ఏమనుకుంటారు అని. కానీ పిల్లలు కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దట్ దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. తొందర తొందరగా తిట్టేసి, వాళ్ళని కొట్టేసి, అందరి ముందు ఇన్సల్ట్ చేసే పిల్లలు ఎప్పుడు కూడా నిజం చెప్పరు. అందుకే వాళ్ళని ఏంటంటే కొంచెం ఎఫెక్షనేట్ గా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కాపాడాలి. ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్లైన్ సైబర్ బులీయింగ్ అండ్ హౌ టు అవాయిడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

0: PFM 101.3. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం సాయంత్రం 5 గంటలు. ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు చక్కని రాజమార్గం సృజనాత్మక రూపకం వింటారు.
1: ఆకాశవాణి

సక్కని రాజమార్గం సృజనాత్మక సంగీత రూపకం రచన గుమ్మలూరి సత్యనారాయణ సంగీత నిర్వహణ శ్రీమతి శిష్లా శారద సమర్పణ పాండురంగ శిష్లా శారద సహకారం మాడుగుల రామకృష్ణ సాంకేతిక సహాయం వేముల శ్రీనివాస్ చక్కని రాజమార్గం సృజనాత్మక సంగీత రూపకం

0: బావయ్యా ఇక్కడ గణేష్ గౌరవ్ దిగుతారా? ఆ తప్పకుండా.
1: ఓ ఓ ఓ ఓ ఓ

0: పానము.
1: వస్తానమ్మా, ఏమనుకోకండి, పనుల మీద నే పోవాలండి.
2: అయ్యా,
3: ఏం కావాలి?
2: రామాపురం ఇక్కడికి ఎంత దూరం?
3: చాలా దూరం ఉన్నది. అడ్డుదారి ఒకటి ఉన్నది, వెళ్తారా దాని వెంట?
2: అడ్డుదారి ఎక్కడో సెలవిస్తారా?
3: కొంత దూరము పోతే చింత చెట్లు రా.

మడివాదులు కాలిని తలబాదుకు తావు లేదు, చినబడ చినుకులు నాలుగు వచ్చినంత భయము లేదు. పడమడివాదులు కాలిని తలబాదుకు తావు లేదు, చినబడ చినుకులు నాలుగు వచ్చినంత భయము లేదు. ఎరుపులతో ఉరుములున్న మేఘాలు వచ్చిన మేఘం ముక్కటి పక్క దారి పట్టిపో, ఎరుపులతో ఉరుములున్న మేఘాలు వచ్చిన మేఘం ముక్కటి పక్కదారి.

0: బండాపో.
1: అమ్మా దొంగలమ్మా దొంగలు. బాబు వాళ్ళేసేయకండి, కావాలంటే ఇవిగో
0: గాజులు దుస్తులు ఇస్తావా సంపల.
1: అయ్యో అయ్యో రక్షించండి బాబు రక్షించండి, అడవి దొంగలు ఇటు వచ్చి త్వరగా రండి బాబు రక్షించండి.
0: ఎవరు వాడు ముక్కావంటి అయ్యను ముందు నిన్ను సంస్థ.

0: చక్కని రాజమార్గం, సృజనాత్మక సంగీత రూపకం విన్నారు. రచన గుమ్మలూరి సత్యనారాయణ, సంగీత నిర్వహణ శ్రీమతి సిస్లా శారద. ఇందులో శ్రీయుతులు పారుపల్లి రంగనాథ్, తిరుపతి త్యాగరాజు, జి హరికృష్ణ, శ్రీమతి వి విజయలక్ష్మి, శ్రీమతి ఎస్ శారద పాల్గొన్నారు. సహకారం మాడుగుల రామకృష్ణ, సాంకేతిక సహాయం వేముల శ్రీనివాస్, సమర్పణ పాండురంగ సిస్లా శారద.
1: మీరింతవరకు చక్కని రాజమార్గం సృజనాత్మక రూపకం విన్నారు.

మరి ఈ సంధ్య సమయంలో మనం మాట్లాడుకోబోతున్నాం వేసవి సెలవుల సందడి గురించి. వేసవి సెలవు రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ కాస్త రిలాక్స్ మోడ్లో ఉంటారు కదా. ఎందుకంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళే సమయంలో కానీ వారిని రెడీ చేయటం, క్యారేజ్ సర్దటం, టైంకి స్కూల్కి పంపటం అనేది ఒక పెద్ద టాస్కే. మరి ఆ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించేది ఈ వేసవి సెలవుల్లోనే కదా.

ఈ వేసవి అంటే కేవలం ఎండ కాదు, అది మన చిన్ననాటి స్వర్గం. మనం మనసారా నవ్వుకునే కాలం, పాఠశాలలు మూసుకుపోయిన సమయం కాదు, మన హృదయం తెరుచుకునే సమయం. అందరూ కలిసి గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరచిపోలేని తీపి జ్ఞాపకాలు కదండి. ఈరోజు మనం పెద్దవాళ్ళమయ్యాం, కానీ మనసు మాత్రం ఆ రోజుల్లోనే ఉంది.

మరి ఈ వేసవి సెలవుల సందడి మరొక్కసారి నెమరు వేసుకుందాం. ఆఖరి రోజు స్కూల్కి వెళ్తే చదువు మీద అస్సలు దృష్టి ఉండేది కాదు. బెల్ ఎప్పుడు మోగుతుందా అని గడియారం వైపు చూస్తూ ఉండేవాళ్ళం. బెల్ కొట్టగానే మన ఆనందానికి హద్దులుండేవి కాదు. బ్యాగ్ వేసుకుని నవ్వుకుంటూ కేకలేస్తూ ఫ్రెండ్స్తో బయటికి పరుగో పరుగు కదండి. మీకు గుర్తుకొస్తున్నాయా మీ చిన్ననాటి జ్ఞాపకాలు? సెలవులు అనే మాట చెవిన పడగానే మనసులో ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం,

ఇక అమ్మ ఊరెళ్ళడానికి బట్టలు సర్దుతుంటే ఎప్పుడెప్పుడు బయలుదేరుతామా అని అడుగుతూ అమ్మ మాటలు వినకుండానే బ్యాగ్ దగ్గరే కూర్చుని సమయం కోసం ఎదురు చూస్తూ మొత్తానికి ఊరికెళ్లడం కోసం రైలు ఎక్కేశాక మన ఆనందం ఇంకో లెవెల్లో ఉండేది కదండి. విండో సీట్లో కూర్చుని ఆ గాలిని ఆస్వాదిస్తూ బయట పచ్చని పొలాలు చూస్తూ ప్రతి స్టేషన్ ప్రతి శబ్దం ఒక కొత్త అనుభూతిగా అనిపించేది. పల్లెకు చేరగానే మనసుకు ఒక ప్రశాంతత, అమ్మమ్మ తాతయ్య ముఖంలో కనిపించే ఆనందం అమోఘం. ఆ గాలి, ఆ మట్టి సువాసన ఈ నగరంలో దొరకవు. పొలాలు, చెట్లు, ప్రకృతి మధ్యలో గడిపే సమయమది. ఫ్రెండ్స్తో కలిసి తూనీగలు పట్టుకోవటానికి, దోస్తులతో కలిసి పరిగెత్తటం ఒక వింత అనుభూతి. వాటిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఎందాక వెళ్తావు, ఎంత ఎగిరినా ఆకాశాన్ని అంటగలవా నీ రెక్కలు అంటూ వెంటపడేవాళ్ళం.

ఇక ఈ ఎండాకాలం మామిడి పండ్ల సీజన్ కూడా. వేసవి అంటే ఈ మామిడి పండ్లను చెట్లెక్కి కోయటం, స్నేహితులతో కలిసి పంచుకోవటం, అక్కడి కూర్చుని ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేం కదండి. అప్పటి పిల్లల ఆటలు, చిల్లంకోడి, కోకో, దాగుడు మూతలు, గోళీలాట, రోజంతా ఆటలే మరి. ఫ్రెండ్స్తో కలిసి మెలిసి తిరుగుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ ఎప్పుడు బోర్ అనిపించేది కాదు కదా. చెరువులో ఈత, బావిలో గంతులు, వేసవి ఎండల తాపం తీర్చుకోవటం కోసం నీటిలో ఆడుకోవటం భలే సరదాగా ఉండేది. ఆ క్షణాలు నిజంగా అమూల్యం. అమ్మమ్మ చేతి వంట ఆ రుచి వేరు. అరటాకులో భోజనం, రామాయణ మహాభారత కథలు వింటూ అమ్మమ్మ పెట్టే గోరుముద్దలు ఆరగించేవాళ్ళం. ఇక వేసవిలో సాయంత్రం గాలి చాలా హాయిగా ఉంటుంది కదా. పొలాల్లో తిరగడం, సూర్యాస్తమయం చూడటం, ప్రకృతి అందాలను ఆస్వాదించటం, ఇవన్నీ మనసుకు శాంతి కలిగించేవి. పల్లెల్లో పండుగలు చాలా ప్రత్యేకమైనవి. అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఆనందం, ఆ ఉత్సాహం, పాటలు, ఆటలు, నవ్వులు మనసుకి ఎంతో సంతోషాన్నిస్తాయి. కొంత ఉల్లాసం, కొంత అవకాశం మనకు ఈ లైఫ్ ఇస్తూనే ఉంటుంది. ఆ మధుర క్షణాలను హ్యాపీ హ్యాపీగా ఒడిసి పట్టుకుని ఆనందించటమే మన పని.

ఇక ఈ వేసవి సెలవులు ముగిసే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి కదా. మనసు బాధతో నిండిపోతుందా? తిరిగి వెళ్ళాలి అనే ఆలోచనే కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటుంది కదా. ఈ సెలవు రోజులు ముగియకపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజులు మళ్ళీ రావు కదా, కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మనందరి చిన్ననాటి వేసవి ప్రతి ఒక్కరికి అమూల్యమైంది కదండి. ఏం చేస్తాం, తప్పదు మరి, కాలంతో ప్రయాణం సాగించాల్సిందే. ఈ పోటీ ప్రపంచంలో అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ నిలదొక్కుకోవాల్సిందే. ఈ దిశగా అందరూ ముందుకెళ్లాలని ఆకాశవాణి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

0: ఇది ఇవాల్టి సంధ్యారాగం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి
4: ముఖాన మొటిమల
5: సై బాల్
4: గజ్జా బొబ్బల
5: సై బాల్
4: నడువుల తామర
5: సై బాల్
4: బురద పుళ్ళ
5: సై బాల్
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్

కర్నూలు ఎఫ్ఎం ఈపూట ప్రసారం చేయనున్న కార్యక్రమంలో 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారి సమర్పణలో హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో బాలికా విద్యాభివృద్ది పరిణామ వికాసాల గురించి డాక్టర్ పార్వతీదేవి గారి ప్రసంగం ఉంటుంది. ఇక అనంతరం 8:15 చిత్రసీమ

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇక రాత్రి 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరి సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, రాత్రి 10:00 ఏకచిత్రగానంలో సూత్రధారులు చిత్రం నుంచి పాటలు వింటారు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇవి ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
6: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. Prime Minister Narendra Modi and President of Myanmar U May Aung Lai held detailed talks on the entire gamut of bilateral issues in New Delhi today. The discussions covered trade, defence, border management, culture, among other areas of interest. Briefing media after the talks, Foreign Secretary Vikram Misri said both sides express interest in forging closer cooperation, particularly in the areas of trade and investment, development cooperation, health, education and energy. He said both sides underlined the importance of connectivity and agreed to work as quickly as possible towards completion of Kaladan multimodal transit transport project.
7: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
6: Mr. Misri said Myanmar sits at the confluence of India's Neighbourhood First, Act East, as well as Mahasagar and Indo-Pacific policies. The President of Myanmar will meet President Draupadi Murmu at Rashtrapati Bhavan this evening. He is also scheduled to visit the Light and the Lotus, Relics of the Awakened One exhibition at Rai Pithora Cultural Complex in the national capital. President Liang will travel to Mumbai tomorrow for business and industry interactions and site visits. The India-Oman Comprehensive Economic Partnership Agreement, CEPA, has come into force today. Commerce and Industry Minister Piyush Goyal said the CEPA will deepen the economic and strategic ties between the two nations. Addressing media in New Delhi, Mr. Goyal said that CEPA is not simply

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్లి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి

0: ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈ రోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం. మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్టరా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో పెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగా డే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకుని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ వెల్దీ హ్యాపీ, ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. రాష్టానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు

తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్టంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల్లో ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ప్రభాకర్ బృందం ఆలపించిన భక్తి గీతాలుంటాయి. ఇక సూక్తి సుధ కార్యక్రమంలో సత్యం గురించి శతావధాని శ్రీ మద్దూరి రామూర్తి గారి హితోక్తులు ప్రసారమవుతాయి. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ప్రసార వివరాలుంటాయి 6 గంటల 55 నిమిషాలకు. ఇక 7 గంటలకు లలిత గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం వినికిడి సమస్య, అందుబాటులో ఉన్న వినికిడి సాధనాల గురించి ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ డాక్టర్ రోజా గారితో పరిచయం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు హిందీలో, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటల 35 నిమిషాలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9 గంటల 30 నిమిషాలకు చిన్నారి లోకం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబం ఉంటుంది. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. తిరిగి 12:40 వివిధ

0: భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార వివరాలు, అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అధిక పాల ఉత్పత్తికి మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరల వివరాలు, జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం వారి సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 తుంగభద్రకథలు కార్యక్రమంలో కాంప్లెక్స్ శ్రీ నిరంజన్ కుమార్ గారి కథానిక ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో బంగారు బుల్లోడు చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు కర్నూల్ ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: శ్రీ చైతన్యలోనే
1: అభిరుచి కార్యక్రమంలో ముందుగా ప్రేమ సంకెళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వినండి. రమేష్ నాయుడు సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, నరేందర్, శ్యామల కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్యం, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం, రాజ్కోటి సంగీత నిర్వహణలో కొదమసింహం చిత్రం నుంచి పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి ఆస్వాదిస్తున్నారు. తర్వాత సంక్రాంతి చిత్రం కోసం ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్, సుజాత పాడిన పాట ఇది. వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణి, ఆరాధ్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత పాట ప్రేమదేశం చిత్రం కోసం కృష్ణ కుమార్ స్ట్రోమ్, అనుపమ, నియోల్ జేమ్స్ బృందం ఆలపించింది. ఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా

శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత పాట ప్రేమదేశం చిత్రం కోసం కృష్ణ కుమార్ స్ట్రోమ్ అనుపమ నియోల్ జేమ్స్ బృందం ఆలపించింది. ఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజుల నుండి జయన్న సంధ్య శ్రీనిధి దేవాన్ష్ వారి మిత్రులు, అలాగే వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుబాయ్ పాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ సైమా మహబూబ్ పాషా మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: ఊరుకోండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళ దొరలు పట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: అభిరుచిలో తర్వాత దీపు గంగ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో యమదొంగ చిత్రం కోసం పాటను వినిపించమంటూ, నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మిర్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సన్నతుల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్, వీరంతా కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా పోకిరి చిత్రం కోసం నీహాల్ ఆలపించిన గీతం మణిశర్మ సంగీత నిర్వహణలో వినిపించమంటూ కోరుతున్నారు. కర్నూలు బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ వారి బంధుమిత్రులు, అలాగే కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, విజయకృష్ణ, శాంతి, ఉపజ్ఞ, నవిఘ్న, ఈశ్వర్, ఉమా, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, విజయ, శారద, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, చార్విక్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్టాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిశ్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపదీ ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ద వారసత్వంపై ఆధారపడిన ఇరుదేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య

0: ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
1: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: New Delhi lo jarigina rendava భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000 పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
2: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: రాజ్యసభలో 27 స్థానాలకు 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్టాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన

0: భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్టాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి వింటున్న శ్రోతలకు నా నమస్కారం అండి. మన రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుతము సార్వాకి మనకి ముందుకెళ్తున్నాం కాబట్టి సార్వాలు అంటే ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలినో అనే మాట. ఈ ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కన్నా 8% తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి దీన్ని అనుసరించుకుని నీటి లభ్యత ఉన్నప్పుడే మన వరి సాగుకి వెళ్ళాలి. మనకంటే ప్రధానంగా మనకి జూన్ లో ఎక్కువగా వరి సాగు వేస్తుంటారు. అలాగే మనకి నెల్లూరు దక్షిణ మండలంలో ఎడగారు వరి అనేది 15 April to May 15 వరకు స్వల్పకాలిక రకాలను కొంతమేర సాగు చేస్తారు. అయితే జూన్ మాసంలో వేసుకున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో మనకి దీర్ఘకాలిక రకాలు అంటే నీళ్లు నిలబడే పల్ల ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలు అంటే 140 to 150 రోజుల కాల పరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అది మామూలు సాగు గాని లేదా యథ పద్ధతిలో గాని సాగు చేయవచ్చు. అయితే నీరు ఉంటే యథ పద్ధతిలో వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. అయితే వర్షం ఒక వర్షం ఉండి మళ్ళా ఇంకో వర్షానికి ఇంకొక 20 రోజులు గ్యాప్ ఉంటే అప్పుడు మళ్ళా ఇబ్బంది పడతారు. సో వర్షము మనకి వస్తుందనేది సూచన ప్రకారము వర్షాన్ని యొక్క సూచన అనుసరించి తర్వాత కాలవ లో కూడా ప్రభుత్వం వారు కాలువలు వదిలినప్పుడు మనకి కాలువలో నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే మనం విత్తనం ఎప్పుడు చల్లుకోవాలనేది ఆయా యొక్క ప్రాంతాల్లో లభ్య నీటిని బట్టి మనం విత్తన రకాల ఎంపిక కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే జూలైకి వచ్చేసరికి మనకేంటంటే 140 రోజుల రకాలే వేసుకోవాలి. జూన్ లో కూడా నీరు తక్కువే ఉంటుంది. రెండో పంట కూడా వెళ్లాలనుకున్నప్పుడు కూడా మనం 140 రోజుల కాల పరిమితి రకాలు జూన్ లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి నవంబర్ 10 లోపే మనకి కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక చేసుకుంటే సార్వా దాళ్వా అంటే మనకి గోదావరి జిల్లాల్లో సార్వా దాళ్వా వేసే వరి పండిస్తాము. అదే మన కృష్ణా డెల్టాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత మనకి అపరాలు వేసుకుంటుంటారు. అలాగే రెండో పంట మొక్కజొన్న కూడా వేసుకుంటారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి యొక్క నీటి లభ్యతను బట్టి మనకి వీళ్ళంత వరకు మొదటి పంట నవంబర్ 15 లోపు కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సాధారణంగా మనకి జూన్ మొదటి వారం నుంచి జూలై 15 వరకు నార్మల్ పోసుకోవాలి.

సో నీటి లభ్యతను బట్టి జూన్ లో ముందుగా పోసుకున్నప్పుడు 150 రోజుల కాలపరిమితి రకాలు, జులైకి వచ్చేసరికి 140 రోజుల కాలపరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అయితే జులై దాటేసిన తర్వాత కూడా అంటే ఆగస్టుకి వచ్చేసరికి స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజులు లోపు రకాలు లేదా 130 రోజుల లోపు ఉన్న రకాలు మాత్రమే ఆ ప్రాంతాలను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సార్వాలో సాగు చేసేటప్పుడు రకాలు ఎలా ఉండాలంటే మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది కాబట్టి తుఫాన్ తాకిళ్లు కూడా ఉంటాయి కాబట్టి చేను పడిపోకుండా కాండం దృఢంగా ఉండి దోమలు ఎండకు తగిలిన తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పిలక శక్తి మంచిగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. అయితే మనకి చేను మీద పడిపోవటం అనేది రైతు చేసే యాజమాన్య పద్ధతులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే చేను ఎంత కాండం దృఢంగా ఉన్నప్పటికీ మనకి ఆయా ప్రాంతానికి సిఫార్సు చేసిన ఎరువులు కాకుండా అధికంగా ఎరువులు వాడటం, అలాగే అవసరాన్ని మించి నీరువులు వాడటం, పొటాష్ ఎరువు వినియోగించకపోవడం ఇలాంటి వల్ల కూడా చేను పడిపోద్ది కాబట్టి రైతులు గమనించుకుని దృఢంగా ఉన్న రకం తీసుకున్న సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మనకేంటంటే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు సార్వా దాళ్వా కలిపి 24.6 లక్షల హెక్టర్లు ఈ 2025లో సాగు చేస్తే దాదాపు దాని నుంచి 140 లక్షల హెక్టర్లు ధాన్యం ఉత్పత్తి అయితే 95 లక్షల హెక్టర్ల బియ్యం ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవుతుందంటే ఒక 50 నుంచి 55 లక్షల బియ్యం మాత్రమే మనం తింటాం. మిగిలిన ధాన్యం ఏంటంటే ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా సన్న రకాలు ఏంటంటే మనకి దక్షిణ మండలము అలాగే కృష్ణా మండలము అత్యల్ప వర్షపాత మండలము అలాంటి దగ్గర ఎక్కువ సాగు చేస్తుంటారు. గోదావరి మండలము అలాగే ఉత్తర కోస్తా మండలంలో ఏంటంటే మెరక ప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సన్న రకాలు అంత దిగుబడి ఇక్కడ అసజనకంగా ఉండదు. మిక్కిలి సన్న రకాలంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉండే వాటిని సన్న రకాలుగా మనం పరిగణించుకోవచ్చు. అంటే తింటాకి వీలుగా రుచిగా అన్నం పొడిపొడిగా ఉండేట్టుగా. అలాగే కొన్ని మధ్యస్థ సన్న గింజ రకాలు కూడా తింటాకి ఉంటాయి. 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాములు అంటే స్వర్ణ గాని సాంబ మసూరి 13, 18, 11, 21, 21, 21 రకాలు కూడా మనకి తింటాకి అనువుగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 6 వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ 6 వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏ విధమైన రకాలు సాగు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో మన అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకి రకాల రూపకల్పన సాగుకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా ఈ సంవత్సరం కొత్తగా ఒక 6 రకాలను మనకి రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అండ్ అందులో మిక్కిలి సన్నగింజ రకమైన ఎంసీఎం 125-145 రోజుల కాలపరిమితిలో చౌడు భూములు తట్టుకుంటూ 8 లవణ సాంద్రత వరకు చౌడు భూముని అలాగే ఉరక భూముల్లో కూడా సాగు చేయొచ్చు. మంచి భూముల్లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేసుకుంటూ దోమను తట్టుకునే సన్న రకం తిండికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా మండలము రాయలసీమంతలో 130-135 రోజుల్లో స్వల్పకాలిక రకం సార్వాలో 82.82 రకాన్ని కూడా మార్కెట్ ప్రస్తుత సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం దాళ్వాలో అయితే గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సన్న రకాలు చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు రావటం, నీళ్లు నిలబడే ప్రాంతాలైన బాపట్లాడు చుట్టుపక్కల అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఒకే పంట వేసుకునే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మనకి ఉటుకూరు ప్రసాదస్థ నుంచి యూటీఆర్ 181 అనే రకం కూడా 150 రోజులు కాలువల మీద సింగిల్ ఒకే పంట వేసుకునే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు దగ్గర మనకి వ్యవసాయ ప్రసాద స్థానం జంగపరేశ్వరం నుంచి జేఎంపీ 132 అనే రకం కూడా మనం సాగుకి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇది కూడా ఆ ప్రాంతాల్లో సన్న రకం బీబీటీ 54 ప్రత్యామ్నాయంగా 150 రోజుల్లో కాలపరిమితిలో ఉన్న రకాన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా చేను మీద పడకుండా ఉంటాయి. అలాగే ఎగుమతికి అనువైన రకం 120 రోజుల కాలపరిమితిలో ఉంది. చౌడును తట్టునే రకం MT 1298 కూడా మార్కెట్ నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరిశుభ్రస్థానం రాఘోలు పరిశుభ్రస్థానం నుంచి ఆర్జిల్ 70/16 అనేది 140 రోజుల కాలపరిమితి రకం ఉత్తర కోస్తా కృష్ణా మండలంలో సాగు విడుదల చేయడం జరిగిందని రైతాంగం తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త రకాలు చెప్పుకున్నాం గానీ ఇప్పుడు మనం సాగుకి ఏ మండలాలకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది మనం చర్చించుకుంటే గనక మనకి ప్రతి మండలంలో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే 150 రోజుల కాలపరిమితిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తినడానికి ఏ విధంగా ఉన్న రకాలు, మధ్యస్థన్న రకాలు అనే విషయం మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మన్నెం జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జూన్ లో అలా వేసుకున్నప్పుడు మనకి 150 రోజులు కాలపరిమితి కలిగి సన్న రకంగా చెప్పుకుంటే మనకి మిక్కిల్ సన్న రకంలో మార్టర్ మషూర్ అనేది 12/62 అనేది ఉంటుంది. ఈ రకం మనకి చేను మీద పడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయకూడదు, మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే
ఏంటంటే 150 రోజుల కాల పరిమితిలో వస్తుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే పిలకల శక్తి ఎక్కువ ఉన్నప్పుడు రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం సన్నాలు కూడా 150 రోజులు.

రోజులలా ఉంటుంది. ఇది కూడా ఒకే పంట వేసుకుని నెక్స్ట్ వేరే పంట వేసుకున్నప్పుడు ఈ రకాలు వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో ఏంటంటే రైతులు కొంచెం వెదజల్లు వెళ్ళినప్పుడు ఏంటంటే మొదటి నారు వేసుకోవడానికి కూడా ఈ 12-62 శ్రీకాకుళం సన్నాలు, అలాగే చేను మీద పడకుండా ఉండే 13-18 స్వర్ణలాగ, ఇది ధాన్యం ఎరుపు. ఈ రకం ఏంటంటే మనకి స్వర్ణలాగానే తక్కువ ఎరువు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే రోజులు పెరుగుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన ఎరువులు వేసుకున్నా కూడా చేను మీద పడకుండా మనకు తుఫాను నేపథ్యంలో ఈ 150 రోజులు కాలపరిమితి రకాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అలా వేసుకోవచ్చు. అందుకే మరి 140 రోజుల కాలపరిమితి రకాలు చూసుకుంటే మార్టెర్ సాంబా, ఇది 12/24 అనేది మార్టెర్ నుంచి విడుదల చేసాం. ఇది మిక్కిలి సన్నగింజ, మనకి సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడదు. ఈ రకాలన్నీ కూడా మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఆయా యొక్క భూమి పరిస్థితిని బట్టి 35-40 బస్తాలు యావరేజ్ గా వస్తే చేసే విధానం బట్టి కూడా ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్టెర్ సాంబా అనే రకం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం, తిండికి కూడా బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఇటీవల కొత్తగా ఇందాడు చెప్పినట్టు విడుదల చేస్తుంది 130-135 రోజుల కాలపరిమితి కల రకం MT 12/82 కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టుగా మనకి ప్రాథమిక పరిశోధనలో తెలిసింది. కాబట్టి ఈ రకాలు కూడా ఉన్నత శ్రేణి గిరిజన మండల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఈ మండలంలో ఏంటంటే మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయంకి డిక్లేర్ చేసిన మండలం అనమాట మనకి అల్లూరు సీతారామరాజు మండలం. కాబట్టి తక్కువ ఎరువులతో పండించే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి దేశీయ రకాలు కూడా సాగు చేస్తుంటారు, అంటే ఎర్ర బియ్యము, నల్ల బియ్యం అలాంటివి. ఆ నేపథ్యంలో చూసుకుంటే మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి BPD 2841 అంటే ఇది నల్ల బియ్యం అనమాట. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న BPD 2858 ఇది ఎర్ర బియ్యం. ఈ రెండు రకాలు కూడా 135 రోజుల కాల పరిమితిలో ఉండి తక్కువ మధ్యస్థ హైట్ లో ఉంటాయి. అలాగే చెడపిల్లలు కూడా తట్టుకుంటూ మనకి ఎకరానికి 30 బస్తాల దిగుబడి దాకా ఇచ్చే సామర్థ్యం గల రకాలు. అయితే దేశవాళి రకాలు పొడుగ్గా ఉండటం వల్ల చేను మీద పడిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. ఈ వాటితో పోలిస్తే అవి కూడా ఇంకా మొత్తగా ఉంటాయి, తింటాక ఇదిగా ఉండవు. ఇవి సన్న బియ్యము. ఇవి ప్రత్యేక మార్కెట్ గా కూడా మనం స్పెషల్ మార్కెట్ గా కూడా చేసుకుంటే ఇటీవల ప్రకృతి వ్యవసాయం లాంటి వాటిలో కూడా ఇలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాల్లో ఆర్గానిక్ గా సాగు చేసుకోవచ్చు. ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పరంగా కూడా పోషక విలువలు కూడా ఉంటాయి, ఐరన్, జింక్ అలాంటివి కూడా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండవది ఇంకోటి చూసుకుంటే ఉత్తర కోస్తా మండలం. ఇందులోకి ఏంటి వస్తాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు. ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా మనకి ఎక్కువగా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధారంగా దుక్కు దున్నుతారు, తర్వాత సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో దుక్కు దున్ని సాగు చేసే ప్రాంతాలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తా మండలం అలాగే కృష్ణా మండలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన గోదావరి జిల్లాలో అయితే దమ్ము చేసి వెదజల్లుతుంటారు. అయితే ఏదైనా సరే పద్ధతి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. ఈ యద పద్ధతిలో కూడా ఏంటంటే మనకి చేను పైన పడని రకాలు చూసుకోవాలి, నీటి లభ్యత కూడా చూసుకోవాలి, మధ్యలో బెట్ట పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ప్రాంతాల్లో కూడా మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు ఉన్న మిక్కిల సన్న రకం మార్టెన్ మషన్ MT 12/62, అలాగే బాపట్ల నుంచి విడుదల చేసిన BPD 2846, శ్రీకాకుళం సన్నాలు ఆర్జల్ 2037, అలాగే మనకు తక్కువ నత్తంతో పండించి MT 13/18, అలాగే స్వర్ణ అంటే MT 70/29, అలాగే ఇంద్ర ఇది ఎక్కువగా మిల్లర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రెండ్లీ రకం. ఇది అంటే ఎక్కువగా మనకు బియ్యం దిగుబడి వస్తుంది MT 10/61, అలాగే ఇందాడ కొత్తగా లేని UTR 181 అనే రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ముందుగా నారుమడి పోసే అలవాటు ఉండటం వల్ల ఏంటంటే నీరు ఆలస్యమైనప్పుడు లేదా వర్షాభావం ఉన్నప్పుడు మొదటి నారు కూడా ఉడ్చే అలవాటు ఉంటుంది ఇక్కడ రైతాంగానికి. ఇప్పుడు చెప్పిన ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఈ ఉత్తర కోస్తా మండలంలో మనకి మొదటి నారు సాగు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే మొదటి నారు సాగు చేసినప్పుడు ఒత్తుగా ఉడ్చుకోవాలి, మన ఎరువులు కూడా దగ్గర దగ్గర వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కొంచెం నీరు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు 140 రోజుల కాల పరిమితి కల రకాలు చూసుకుంటే MT 12/24, అలాగే చౌడు భూమిలో కూడా మంచి భూమిలో కూడా మనకి మిక్కిల సన్న రకం MCM 103 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే కొత్త గడుదలైన MT 12/82 అనే రకం కూడా 130-135 రోజుల్లో ఉంటుంది. అలాగే MCM 125 రకం కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ముంపు ప్రాంతాలు MT 12/32, అలాగే 140 రోజుల పరిమితిలో ఉన్న MT 13/15 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఆర్జిల్ 70/16 కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో మనకి
కొంచెం బెట్ట పరిస్థితులుగా ఉండటం వల్ల రైతాంగం ఎక్కువగా ఎంటీ 11-21 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దాదాపు 120,000 హెక్టార్ల దాకా మనకి ఎక్కువ ఇక్కడ సాగు అవుతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ సన్న రకం వేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు అక్కడ మనకి MT 12-24 అని MCM 103, MT 13-10 లేదా MT 12-82 రకాలు మనకి ఆ ప్రాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నాము.

ఎవరైతే వీలున్నంత వరకు సన్నరకం వేయగలిగినప్పుడు సన్నరకం అంటే ఆ మార్కెట్ రకాల ఎంపిక కూడా ఆ యొక్క మార్కెట్ ప్రకారం చూసుకోవాలి. అంటే ఒక్కోసారి ఒకే జిల్లాలో ఒక్కొక్క మండలం సబ్ డివిజన్ లో కూడా ఆ చుట్టుపక్కల రైతులు ఎలాంటి అంటే వాళ్ళందరూ మిక్కిలి సన్నగింజ రకం వేస్తుంటే మీరు కూడా అలాంటి రకాలు వేసుకోవడం మంచిది. లేదా మధ్యస్థ సన్నగింజ చెప్పినప్పుడు అందరూ 150 రోజుల కాల పరిమితి రకాలు 13-18 లాంటి రకాలు వేసుకుంటే అందరూ ఒకే రకం వేసుకుంటే అంటే ఆ కాల పరిమితి ఉన్న రకాలు ఒకే ఆయకట్టు ఉన్న వాళ్ళు వేసుకుంటే నీటి లభ్యత కూడా కరెక్ట్ గా ఉంటుంది. తర్వాత మనకి మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగకుండా ఒకళ్ళు 150 రోజుల కాల పరిమితి రకం ఒకళ్ళు 140 రోజుల కాల పరిమితి రకం వేసుకున్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి నీటి లభ్యత దగ్గర కోత దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్ దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి రకాలు వేసుకుంటున్నారో అలాంటివే వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన రకాల యొక్క లక్షణాలను బట్టి మనకి సన్న రకం వేసుకోవాలా, ఎరుపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఇందాడు ఎరుపు గింజలు చూసుకుంటే 13-18 స్వర్ణ ఇలాంటి ఎరుపు గింజలు అనమాట, లేదా తెలుపు దానిమ, ఈ విధమన్నీ కూడా మాట్లాడుకుని చేసుకోవాలి రైతులు. అలాగే ఈ క్రాప్ లో కూడా మనం చెప్పిన రకం యొక్క పండిస్తున్న రకాన్నే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కొత్త రకం ఎప్పుడైనా సాగు చేసినప్పుడు ఒక ఎకరము 2 ఎకరాలు సాగు చేసుకుని మీ భూమికి సూట్ అయ్యి మంచి దిగుబడి ఆశాజనకంగా ఉండి తక్కువ పెట్టుబడితో నడుస్తున్నప్పుడు మీరు కొత్త రకాల వైపు కూడా వెళ్ళవచ్చు. ఇకపోతే గోదావరి మండలం వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి. అలాగే మన కాకినాడ జిల్లాలు కొద్ది పల్లె ప్రాంతాలు ఉంటాయి. ఇక అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి ఎక్కువగా ముంపు చౌడుకు గురవుతుంటాయి కాబట్టి ఇక్కడ ముంపు చౌడుకు గురయ్యే రకాలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొద్దిగా ముంపు చౌడుకు గురయ్యేవి పల్లె ప్రాంతాలు, కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి కొత్తగా ఏర్పడటం వల్ల కృష్ణా బోర్డర్కు దగ్గరగా ఉన్న నుజ్జివీడు ఇటువైపు ఏమో మెరక ప్రాంతాలు ఉంటాయి. అట్లానే మండవల్లి, ముందునేపల్లి అటువైపు పల్లె ప్రాంతాలు ఉంటాయి. అలాగే మండవల్లి అటువైపు చౌడు ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క పరిస్థితి, ఫార్మింగ్ సిచ్యువేషన్ పరిస్థితి బట్టి రైతులు రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎరుపు రకం ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి 150 రోజుల కాల పరిమితిలో మనకి 13-18 అనే రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో. ఇది కూడా మనం సిఫార్సు చేసిన స్వర్ణలాగా వేసుకుంటే మనకి మొన్న మాంతా తుఫాన్లో కూడా పడిపోకుండా ఉంది. అలాగే స్వర్ణ రకం కూడా వేసుకోవచ్చు, అయితే తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ ఇంద్ర 16-21 రకం ఇందా చెప్పినట్టుగా ఏలూరు జిల్లా అటువైపు ఎక్కువగా పడుతుంది. అలాగే పల్లె ప్రాంతాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు పల్లె ప్రాంతాల్లో మనకి పిఎల్ఏ 1100 బాడవ మసూరి అనే రకం ఎక్కువగా సాగు చేస్తారంటే ఇది కూడా దాన్ని వెరుపు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో 11-72 క్షీరా రకం కూడా ఎరుపు ధాన్యం కూడా మనకి పల్లె ప్రాంతాల్లో సాగు చేయొచ్చు. అలాగే మెరక ప్రాంతాల్లో కొంచెము వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఇష్టపడే సాంబ మసూరి కూడా వేయచ్చు. కానీ సాంబ మసూరి కన్నా ఇంప్రూవ్డ్ గా మనకి 150 రోజుల కాల పరిమితి ఉండి నీటి సౌకర్యం ఉంటే కనుక మనకి కృష్ణ అటువైపు అంటే ఏలూరు కృష్ణ బోర్డర్ అటువైపు 12-22 రకాలు వేసుకోవచ్చు. ఇవి 150 రోజులవి. ఇవి కాకుండా 140 రోజుల కాల పరిమితి కలిగి మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటే ఉదాహరణకి కాకినాడ జిల్లా మెరక ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు చింతలపూడి ఇటువైపు, మనకి నూజివీడు ఇటువైపు కూడా మనకి 12-24 అనే రకం, అలాగే 12-81, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చిన చౌడం తట్టు అనేది మంచి భూమిలో ఉండి 103, 105 వేసుకోవచ్చు. 140 రోజుల నుండి 13-10 ముంపు నీరు తట్టుకునే రకం 12-32 కూడా ఈ 140 రోజుల్లో వచ్చే రకానికి కూడా ముంపు ప్రాంతాలు ఎక్కువగా 12-32 లేదా 11-40 అనే రకం కూడా మనం ముంపు ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అలాగే చౌడు ప్రాంతాల్లో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ముంపు ప్రాంతాలకు 12-32, చౌడు ప్రాంతాలకి 105, ఎందుకంటే అక్కడ ముంపు చౌడు రెండు వచ్చే ప్రాంతాలు కూడా ఉంటాయి కోనసీమ జిల్లాలో. సో అలాంటి ప్రాంతాలు అలాంటి రకాలు వేసుకోవడం అవసరమైంది. వీళ్ళంత వరకు తక్కువ ఎరువులతోటి మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే కృష్ణా మండలం ఇది ఒక ప్రత్యేక మండలం. ఇందులో 6 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కొత్తగా వచ్చిన మార్కాపురం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కృష్ణాలో అయితే మనకి చౌడు ప్రాంతాలు కొద్దిపాటు ముంపు ప్రాంతాలు ఉంటాయి. అలాగే అటు మెరక ప్రాంతాలు ఎక్కువ, కోస్తా తీర ప్రాంతం కూడా ఉంది, మెరక ప్రాంతాలు కూడా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి కొంచెం అప్లయన్స్ ఉంటాయి.
అలాగే గుంటూరు అను పల్నాడు ప్రకాశం జిల్లాలన్నీ మెరక ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏంటంటే నీరు ఆలస్యంగా విడుదల ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు అంటే రెండో పంట వేయకుండా ఎక్కువ నీళ్లు నిలబడే ప్రాంతాలు, నీళ్ళు వస్తే నిలబడిపోయే ప్రాంతాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి 150 రోజుల కాల పరిమితి రకాలు చూసుకుంటే కనుక

బాపట్ల నుంచి వచ్చిన బావపురి సన్నాలు బీపీడీ 2270, తేజ 2595, బాపట్ల మశూర్ బీపీడీ 2295, భవతి బీపీడీ 2262, బీపీడీ 2846, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జేఎంపీ 132, ఏకపంట సర్పంచ్లో యూటీఆర్ 181, అలాగే మార్టేర్ మశూర్ అంటే ఎంటి 1262 రకాలు, బీపీడీ 520, అలాగే ఇవన్నీ ఏంటంటే ఒకే పంట వేసుకున్న ప్రాంతాలు వేసుకుంటారు. కొంచెం లేట్ గా అంటే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెము వాటర్ లేట్ గా వెళ్ళినప్పుడు బాపట్ల జిల్లా ఇటు కృష్ణ రేపల్ల అటువైపు కొంచెం లేట్ గా వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు సాంబ మసూరి అలాంటి రకాలు, తర్వాత మనకి ఎంటి 1862 రకాలు కూడా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లాలో ముఖ్యంగా MTU 13-18 ధాన్యం వేరుపు వాళ్ళు వెదజల్లినప్పుడు వాళ్ళకి 140-145 రోజుల్లో వస్తుంది వాళ్ళు వేసిన దాన్ని బట్టి. మామూలుగా ఉడిచితే కనుక 150 రోజులు. ఈ రకాన్ని ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వెదజల్లే పద్ధతిలో చేస్తున్నారు రైతులు. అలాగే తుఫాన్ నేపథ్యంలో కూడా పడకుండా మంచి దిగుబడులు ఇస్తుంది. అలాగే స్వర్ణ రకం కూడా కొంతమంది వేస్తారు, తక్కువ ఎరువులతో వేసుకోవాలి 13-18 కానీ స్వర్ణ కానీ. అలాగే ఎక్కువ విస్తీర్ణంలో మనకి MTU 16-18 కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంటుంది. ఈ రకాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూన్ లో వేసుకున్నప్పుడే దీర్ఘకాలిక రకాలు. జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాల పరిమితి రకాలు ఉన్నాయి MTU 12-24, అలాగే సాంబశ్వరితో పాటు MCM 103, అలాగే చౌడు దట్టిన MCM 100, అలాగే సన్న రకమైన MCM 125, ఆర్జిల్ 70-16 కూడా వేసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా చూస్తే ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో అంటే 130 రోజుల కాల పరిమితి రకాలు వేసుకున్నప్పుడు పల్నాడు ప్రకాశం జిల్లాలో మనకు సన్న రకాలైన MTU 12-24, MTU 12-71, ఇది కూడా ఏంటంటే మనకి మంచి దిగుబడి వచ్చే రకం, పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉండి కొంచెం 6.5 లాగా పొడుగ్గా ఉండి మనకి జేజీఎల్ 324 ప్రత్యామ్నాయంగా వెళ్తుంది. అలాగే MTU 12-82 అనే రకం కూడా 130-135 రోజుల కాల పరిమితిలో ఎక్కడైతే ఆలస్యంగా నీరు విడుదల అవుతుందో ఆ ప్రాంతాల్లో ఇది సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసింది అంటే పల్నాడు జిల్లాలో MTU 14-26 అనే రకం కూడా మనకి చిరు సంచుల్లో 2 సంవత్సరం చిరు సంచులు వచ్చిన రకం కూడా మనకి పల్నాడు ప్రాంతంలో 6.5 KNM 16-38 కన్నా అధిక దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంది. అలాగే నెల్లూరు నుంచి వచ్చిన NLR 36-48 కూడా ఈ ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉంది. అలాగే మనకి దక్షిణ మండలంకి వస్తే గనక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వస్తుంటే ఈ దక్షిణ మండలంలో April 15 నుంచి May 15 వరకు ఎడగారులో మనకి ఎక్కువగా 10-10 ప్రత్యామ్నాయంగా పొడుగు సన్న రకాలు లేదా సన్న రకాలు వేస్తుంటారు. అలాగే కొంచెం ఆలస్యంగా అక్టోబర్ చివరికి అట్లా కొంచెం 140 రోజుల రకాలు వేసుకుంటారు. కొంతమంది ఆగస్టు చివరిలో నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలిక రకాలు వేస్తుంటారు. సో ఈ మండలానికి ఎక్కువగా సామామశ్వరి బిపిడి 50 లేదా నెల్లూరు మశూరి NLR 349, సువాసన వచ్చే నెల్లూరు సుగంధ NLR 454, అలాగే నెల్లూరు ధాన్యరాశి NLR 33-34, ఇది ఏంటంటే 115 రోజుల్లో ఉంటుంది. అలాగే మార్టర్ సాంబ MTU 12-24, ఇది 140 రోజుల కాల పరిమితి. అలాగే MTU 12-71 సన్న రకం, ఇది కూడా 130-140 రోజుల కాల పరిమితి. అలాగే MCM 103 రకం. అలాగే ఎక్కువ జింకు అంటే పాలిష్ రైస్ లో 24.7 పీపీఎం జింకు ఉన్న రకం NLR 32-38 రకం. అలాగే పార్దీవా, అలాగే NLR 401 నెల్లూరు సిరి రకాలు ఈ దక్షిణ మండలానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి దాళవ అంటే November 15-15 ఆ టైంలో ఎక్కువగా KNM 16-38, అలాగే 6.5-154 రకాలు సాగు చేస్తున్నారు. అయితే ఇది వివిధ ప్రాంతాల్లో ఇందాక చెప్పిన పల్నాడులో కూడా సరైన సమయంలో కానీ ఎలా పడితే అలాగా సాగు చేయడం వల్ల అవి ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట. దాన్ని బట్టి దాని కాల పరిమితులు మార్పు రావటము, తల్లికరం ముందుకు వచ్చేసి దిగుబడి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలో మనకి తయారు చేసిన రకాలైన మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 14-26 అనే రకం మనకి పల్నాడు జిల్లాలతో పాటు ఈ దక్షిణ మండలంలో దాళవలో November 10-15 వేసుకోవడానికి ఆశాజనకంగా ఉంది. అట్లానే నెల్లూరు ప్రసాదాస్థానం నుంచి NLR 34-48 అనే రకం 130 రోజుల కాలంలో మనకి మంచి పిలకల శక్తి ఉంది, మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి ఎకరానికి ఆయా పరిస్థితులను బట్టి 40 బస్తాల పైన దిగుబడి వచ్చి అన్నం తింటా కూడా బాగుంది. మార్కెట్ కూడా KNM 16-38 పాటే ఉంది. కాబట్టి NLR 36-48 కూడా ఈ దక్షిణ మండలంలో కొత్త రకాన్ని కూడా రైతులు పరిశీలించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు. ఈ జిల్లాలో ఏంటంటే చాలా సన్న రకాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. నీరు ఆలస్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఆగస్టు చివరి లేదా September 1 లో వేసుకుంటుంటారు. ఇక్కడ నంద్యాల నుంచి విడుదల చేసిన NDLR 7 అనే రకం కూడా ఎక్కువగా

ఆ నంద్యాల కర్నూలు జిల్లాలో ప్రత్యేక మార్కెట్ కలదు. అలాగే సాంబా మసూరి రకం వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మనకి సాంబా అంటే MT 12 24 తక్కువ గ్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న రకం, MT 12 71, MCM 103, అలాగే 130 145 కాలపరిమితం MT 12 82 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి మొన్న తొలకరలో మనం పరిశీలించినప్పుడు ఈ KN 1638 RNR కి ప్రత్యామ్నాయంగా మార్టిన్ నుంచి చిరు సంచుల్లో ఉన్న MT 1426, నెల్లూరు నుంచి NLR 3648 రకాలు ఈ తొలకరలో 130 రోజులు కాలపరిమితిలో వస్తున్నాయి కాబట్టి ఈ రకాలు కూడా రైతులు కొద్ది మేర పరిశీలించుకోవచ్చు. అలాగే మనకి ముంపును తట్టుకునే రకాలు చూసుకుంటే MTU 1232 ముంపును తట్టుకుంటుంది. ఇది ధాన్యం తెలుపు, మనకి 140 రోజులు వస్తుంది. అలాగే చిరు సంచుల్లో MTU 1443 అనే రకము ముంపు చౌడుని తట్టుకుంటుంది. మన సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడకుండా ఉంటుంది. పెద్ద జల్లినప్పుడు కూడా అంటే విత్తిన రోజు నుంచి 70 రోజుల వరకు ఎప్పుడు 2 వారాలు మనకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే రకం అది. అయితే స్వర్ణలాగా తక్కువ ఎరువులు వేసుకున్నప్పుడు స్వర్ణంతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఉండి MTU 1443 ఇటు ముంపుకి చౌడుకి తట్టుకుని ఆశాజనకంగా ఉంది. కాబట్టి ఈ కొత్త రకాన్ని కూడా రైతులు కొద్దిమేర ఒక ఎకరం అట్లా వేసుకుని పరిశీలించుకోవచ్చు. ఈ ధాన్యం కూడా మనకి 10 21 ధాన్యంతో కలుస్తుంది తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ ముంపు ప్రాంతాల్లో ఎరుపు ధాన్యం చూసేసరికి బాడవా మసూరి PLA 1100 అనే రకం, అలాగే అమరా MTU 1064 కూడా ఎరుపు రకం, అలాగే భీమా MTU 1140 అనే రకం ముంపు ప్రాంతాల్లో మనకి 140 రోజుల నుండి చేను మీద పడకుండా ఉంటుంది. ఇది కూడా మనకి కృష్ణా జిల్లా అలాగే మనకి కైక్లూరు అటువైపు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఎరుపు ధాన్యం కలిగిన 150 రోజులు కలిగిన క్షీర రకం MTU 1172 ఇది కూడా ముంపు ప్రాంతాల్లో మంచి ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే పల్ల ప్రాంతాల వర్ష అనే రకం కూడా MTU 1223 అనే రకం కూడా ఎరుపు ధాన్యం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతంతో పాటు చౌడును తట్టిన రకాలు కూడా ఉన్నాయి. చౌడును తట్టిన రకాలు చూసుకుంటే మనకి సన్న రకాలు చూస్తే చౌడును తట్టిన రకాలు MCM 103, MCM 125 రకాలుగా చెప్పుకోవచ్చు. 1021 పాండురంగ MCM 1, ఇది కూడా 1021 ధాన్యము తెలుపు. అయితే ఈ రెండు కూడా 1021 150 రోజులకు వస్తే పాండురంగ అనేది మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే ముదన్నారకను రకాలు అంటే దీర్ఘకాలిక రకాలుగా చెప్పుకుంటే ఇంద్ర అంటే 1021, శ్రీకాకుళం సన్నాలు, అమర, స్వర్ణ 13 18, BBT 246 రకాలు మనకి ముదన్నారకను రకాలుగా చెప్పుకోవచ్చు. యథ పద్ధతిలో వచ్చరికి మార్టేర్ సంబ అంటే MT 1224, మార్టేర్ మషిన్ అంటే MT 1262, MT 1318, భవతి అంటే BBT 2782, తేజ అంటే BBT 2595, BBT 2046, బావపూర్ సన్నాలు, భీమా MT 1140, MCM 103, MCM 125 రకాలు కూడా యథ పద్ధతిగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి కూడా తక్కువ ఎరువులతో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు మనకి 13 18 గాని మార్టర్ సమ్మ ఇలాంటి రకాలు కూడా తక్కువ ఎరువులతోటి రైతులు సాగు చేసుకోవచ్చు. MCM 103, MCM 125 కూడా సేంద్రీయ వ్యవసాయానికి సన్న రకాల నేపథ్యంలో వేసుకోవచ్చు. అయితే మరి ఆలస్యంగా ఆగస్టు లో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 130 135 రోజులు వచ్చే శ్రీధృతి అనే రకం వేసుకోవచ్చు, చెన్న మీద పడిన రకం. అలాగే 120 రోజుల్లో చూసుకుంటే ఆగస్టు 15 అలా వెళ్ళిపోతే గనక చంద్ర MT 1153, అలాగే తరంగడి 1156, MTU 1293, MTU 1290 ఈ రకాలు ఏంటంటే ఎగుమతి కనువైన రకాలు. ఈ 4 రకాలు అంటే పొడుగు సన్నగింజ రకాలు. ఇవి ఎగుమతి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని దానికి అనుకూలంగా వేసుకోవాలి. ఇవి ప్రధానంగా చెప్పుకునే రకాలు. ఇవి కాకుండా మనకి చిరు సంచుల్లో 140 రోజులు పూర్తి చేసుకున్న రాఘోలు పశుసంస్థానం నుంచి RGL 7034, RGL 7039 రకాలు కూడా సార్వాలో 140 రోజులు కాలపరిమితిలో వేసుకోవచ్చు. 7034 మిక్కిల్ సన్నగింజ, 7039 కొంచెం మనకి వేగింజ బరువు 16 నుంచి 17 గ్రాములు ఉంటుంది. అంటే అది శ్రీకాకుళం సన్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. RGL 7034 నుండి మనకి సమ్మషనికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళు వేసే రకాన్ని బట్టి వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం రైతులకు గమనించుకోవాల్సిందంటే వాళ్ళ యొక్క భూమి పరిస్థితి, సాగు స్థితి, నీటి లభ్యతను బట్టి మనం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రకాన్ని వేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది అనే దాన్ని తెలుసుకుని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే అసలు నీరు చాలా తక్కువగా ఉంది, వరి వేసుకోవడానికి అవసరమైన నీరు లేకపోతే అసలు వరి పంట వేయొద్దు. మెట్ట పంటలైన మొక్కజొన్న గానీ లేదా అపరాలు గానీ లేదా చిరుధాన్యాలు లాంటి పంటలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అయితే విత్తనం ఇవన్నీ సేకరించుకున్నాక ఎక్కడ తీసుకోవాలి విత్తనం అంటే నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశ్రమ మార్కెట్లో గానీ లేదా ఇతర వ్యవసాయ పరిశ్రమ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి విత్తనం కొంత ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఉదాహరణకి మనకి మార్టెట్ ప్రసన్న స్థానంలో ఫౌండేషన్ వస్తుంది MTU 1318, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో సరికి MTU 1232 ఫౌండేషన్ విత్తనం, అలాగే మనకి కొత్తగా రూపొందించిన MTU 1282 రకం అది కూడా KVK ఉండిలో ఉంది. మార్టెల్ MTU 1290 రకం మనకి విత్తనం
రైతు వర్గం ఉంది. ఇవి కాకుండా

మనకి సాంబ మసూరి ఇవన్నీ కూడా మనకు బాపట్ల పరిశోధన స్థానం గానీ అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్ లో గాని, అలాగే కేవీకే గండసల్లో 13-18, ఏఆర్ఎస్ గండసల్లో ఎంటీయు 12-24, కేవీకే ఆవదాల వలసలో ఎంటీయు 12-24 అనే రకం, అలాగే మనకి 16-1, 13-18 రకాలు కూడా రైతుల కోసం సాగుకి తయారు చేయడం జరిగింది. అలాగే కొత్త రకాలైన ఆర్జిఎల్ సిరీస్ 70-34 రకం రాఘోల్ పరిశోధన స్థానంలో విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారికి కానీ ఒక రైతు నుంచి ఇంకో రైతు

0: విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారికి కానీ ఒక రైతు నుంచి ఇంకో రైతు దగ్గర కూడా విత్తనం తీసుకోవడానికి కూడా చూసుకుని కనీసం 80% ఉంటే నాణ్యమైన విత్తనంగా తీసుకుని మీరు విత్తనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వాల రైతులు మంచి విత్తనము మార్కెట్ ఆధారంగా ఎంపిక చేసుకుని తక్కువ పెట్టుబడితో అలాగే ఎరువులు కూడా సమతుల్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన PMDS విత్తనాలు కూడా చల్లుకున్నప్పుడు అది కూడా చేలో కలయిదిన్నప్పుడు కూడా మనకి ఎరువులు వాడే స్థితి తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సార్వాకి రైతులు సమర్థం అవ్వాలని ఆచార్య రంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ M. గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు డిడిజీకేవై ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998 హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే నాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా నాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ అంటే ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పగలుగుతారు.

కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు, కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వారికి పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా, కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, లేకుంటే సైట్స్ లో కానీ, లేదా మా ఇన్స్టిట్యూషన్ కు వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ, వీళ్ళకి వన్ డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్లకు మా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ తో మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వారి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాకు గత 27 ఏళ్ల నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, మీరు ఏ సెంటర్ లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర DDGKY ప్రోగ్రామ్, ఈ DDGKY ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. NSDC నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ గా సాఫ్ట్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే IT స్కిల్స్ కానీ, వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటినన్నింటినీ కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి NAC లో DDGKY ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరి అయిన రిజల్ట్ ఉండి అతను గనక పరిపూర్ణంగా బయటికి వెళితే గనక 100% ప్లేస్మెంట్ NAC ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి, ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్ట్ లో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే డెఫినెట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా
ఏ

వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను, గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపాలి. ఒకసారి మా వెబ్సైట్ ను చూడండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా మ్యాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు, అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్లకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ కదా అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేది మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. మ్యాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు, అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డ్ ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్ లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్ వెళ్దాం అని అనుకుంటే కనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంతో నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాకులో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టర్ అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే
ఈ ప్రోగ్రెస్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్

0: మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవాల్టి కార్యక్రమంలో

0: బాలిక విద్యాభివృద్ధి పరిణామ వికాసాల గురించి డాక్టర్ పార్వతీదేవి గారి ప్రసంగం ఉంటుంది. ముందుగా ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి బాలిక విద్యాభివృద్ధి పరిణామ వికాసాల గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం.
4: ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు చెబుతారు. సమాజానికి మంచి సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వాన్ని ఇచ్చేవారు, దేశ ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని నలుదిశలా వ్యాపింపజేయగల బంగారు బిడ్డలను అందించే మాతృమూర్తులు స్త్రీలు. ఇప్పుడు స్త్రీలకు విద్యాపరంగా ఉన్న అవకాశాలను, స్త్రీ విద్యలో జరిగిన అభివృద్ధిని పరిశీలిద్దాం. స్వాతంత్రం వచ్చేనాటికి స్త్రీల అక్షరాస్యత శాతం కేవలం 10% కంటే తక్కువగానే ఉండేది. గ్రామీణ ప్రాంతంలో 2% మించి లేదు. స్త్రీలకు విద్య అవసరమా అనే ఛాందస భావాలు కలిగిన వారు స్త్రీ విద్యకు ఆటంకం కలిగిస్తూ స్త్రీ అవిద్యావంతురాలైతే అని మనిగి ఉంటుంది, ఇంటి బాధ్యతలు నెరవేరుస్తుంది అని భావించేవారు. కానీ స్వాతంత్రానంతరం జరిగిన అనేక సాంఘిక సామాజిక మార్పులు, టెక్నాలజీలో అభివృద్ధి నేపథ్యంలో స్త్రీ విద్య తప్పనిసరి అంశంగా నేడు అందరూ పరిగణిస్తున్నారు. స్త్రీ ఎంత విద్యావంతురాలైతే ఆ కుటుంబము, ఆ సమాజము అంత ఉన్నత స్థితికి అభివృద్ధి చెందుతుందని నేడు భావిస్తున్నారు. స్త్రీ విద్యకు దేశ అభివృద్ధికి దగ్గర సంబంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అధిక సంతతి ఒకటి. జనాభా పెరుగుదలకు స్త్రీ విద్యకు పరస్పర సంబంధముంది. నిరక్షరాస్యులైన స్త్రీలు అధిక సంతానం కంటారని అనేక పరిశోధనలలో తేలింది. వారికి సమాజం పట్ల అవగాహన, పిల్లల ఆరోగ్యము, అభివృద్ధి పట్ల అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. భగవంతుడు ఇచ్చే సంతానంను కాదనకూడదు, నారు పోసిన వాడు నీరు పోయడా అనే ఛాందస భావాలు ఉండటం విద్యావంతులు కాని వారిలో చూస్తుంటాము. జాతీయ జనాభా లెక్కలను పరిశీలించాము.

అంటే ఎక్కడైతే స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉన్నారో అక్కడ జనాభా విపరీతంగా పెరగడాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జననాల రేటు 1000కి 38 లేక 39 వరకు ఉంది. ఇది జాతీయ సగటు రేటు కంటే ఎక్కువ. ఈ రాష్ట్రాల్లో స్త్రీలలో అక్షరాస్యత రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. దీనికి భిన్నంగా ఎక్కువ అక్షరాస్యత ఉన్న కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలలో జననాల రేటు జాతీయ స్థాయి రేటు కంటే తక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాల కంటే కేరళలో జననాల రేటు చాలా తక్కువగా ఉంది. అయితే మహిళా విద్య స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉందో చూద్దాం. పూర్వము స్త్రీ విద్యపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. 1813 నుండి మన దేశంలో క్రైస్తవ మిషనరీలు 1818లో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన రాబర్ట్ మే బెంగాల్లోని చిన్ సురాలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను స్థాపించాడు. తర్వాత 1820లో డేవిడ్ హేర్ సొంత ఖర్చులతో కలకత్తాలో ఒక బాలికల పాఠశాలను నడిపాడు. 1824లో లేడీ ఆమ్హర్స్ట్ మహిళా విద్యా వ్యాప్తి కొరకు ఒక సంఘాన్ని స్థాపించి కృషి చేసింది. అదే సంవత్సరంలో అమెరికన్ మిషనరీ సొసైటీ బొంబాయిలో 1829 నాటికి 9 పాఠశాలలు స్థాపించింది. 1823లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మిషనరీ సొసైటీ కలకత్తాలో దాని పరిసరాల్లో 20 బాలికా పాఠశాలలు స్థాపించింది. 1840లో ఇస్సాన్ విల్సన్ అతని భార్య సహాయంతో స్కాటిష్ చర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో మద్రాసులో హిందూ బాలికల కొరకు 6 పాఠశాలలు స్థాపించింది. కానీ ఈ మిషనరీలు నడిపే పాఠశాలలో అధిక భాగము స్థానికులైన క్రైస్తవ బాలికలు మాత్రమే చదివేవారు. జేఈ బెతుని అనే వ్యక్తి కలకత్తాలో ఒక లౌకిక పాఠశాలను స్థాపించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో మన దేశంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తి మహారాష్ట్రానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావు బాపులే ఒకరు. అణగారిన వారి పిల్లల కొరకు ఒక పాఠశాలను స్థాపించాడు. పునర్వివాహాలు చేసుకోవాలి అనుకునే వితంతువులకు సహాయపడటం. 1851లో తన భార్య సహాయంతో పూనాలో ఒక బాలిక పాఠశాలను స్థాపించాడు. 1877లో బొంబాయి విశ్వవిద్యాలయం, 1883లో కలకత్తా విశ్వవిద్యాలయం స్త్రీలను డిగ్రీ పరీక్షలకు కూడా అనుమతించడం జరిగింది. మొట్టమొదట మన దేశంలో డిగ్రీ తీసుకున్న స్త్రీలు కాదాంబిని మరియు చంద్రముఖి బోస్. 1882లో బాలికల కొరకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ప్రారంభించడం జరిగింది. బాలికలకు ఫీజులో రాయితీలు ఇవ్వడం, బహుమానాలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. లార్డ్ కర్జన్ విద్యా విధానము 1913 ప్రకారము స్త్రీలు ప్రాథమిక మాధ్యమిక విద్యనే కాకుండా ఉన్నత స్థాయి విద్యను అందించడానికి కావలసిన అనేక విద్యాలయాలు స్థాపించడం జరిగింది. 1916లో ప్రత్యేకంగా స్త్రీల కొరకు ప్రొఫెసర్ కార్వే ఎస్ఎన్డిటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 1927 నాటికి స్త్రీ విద్యకు మరింత గుర్తింపు వచ్చింది. సమాజంలో స్త్రీ విద్యకు వ్యతిరేకత తగ్గింది. 1927లో అఖిల భారత మహిళా మండలి స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు స్త్రీల కళాశాలను స్థాపించడానికి ప్రయత్నించింది. స్వాతంత్రం వచ్చే నాటికి స్త్రీల విద్యాలయాలు 20,000కు పైనే వెలిసినాయి. అంతేకాకుండా కో ఎడ్యుకేషన్ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు చేరడం ప్రారంభమైంది. ఈ విధంగా స్త్రీ విద్య స్వాతంత్రానికి పూర్వము అతి నెమ్మదిగా మొదలై స్వాతంత్రానంతరము ప్రధాని నెహ్రూ గారు స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబము, తద్వారా సమాజము, దేశ ప్రగతి వేగవంతమవుతుందని, స్త్రీ విద్యను ఒక ఉద్యమంలాగా ఊవెత్తున పెరగడానికి పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రయత్నం చేశాడు.
స్త్రీలకు

0: పురుషులతో సమానంగా విద్య నేర్పడానికి వీలు కల్పించడానికి సెకండరీ ఉన్నత విశ్వవిద్యాలయాల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. 1959లో స్త్రీ విద్య కొరకు ఏర్పాటైన కమిటీ తన నివేదికలో స్త్రీల కోసం ప్రత్యేకంగా షార్ట్ ఎండ్ అంటే కుదించిన కోర్సులను రూపొందించాలని, అలాగే బాలసేవిక శిక్షణ శిశు సంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్త్రీ విద్యావ్యాప్తికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు అప్పట్లో తక్కువగా ఉండటం చేత విద్యార్థినులు పాఠశాలలో తక్కువగా చేరుతున్నారని అఖిల భారత విద్యా సర్వేలు తెలిపాయి. మహిళాభివృద్ది కార్యక్రమాల కింద స్త్రీ విద్యను ఒక పెద్ద కార్యక్రమంగా 6వ ప్రణాళికలో పొందుపరిచారు. పాఠశాలలకు అనుబంధంగా బాలవాడీలను నడపడం ప్రారంభించినారు. దీనివల్ల పాఠశాల వయసు లేని పసిపిల్లలను బాలికలు సంరక్షిస్తూ ఇంటి వద్దనే ఉండటం కాకుండా ఉన్న ఈ బాలికా విద్యకున్నటువంటి అవరోధాన్ని తగ్గుతుందని విద్యావేత్తలు యోచించారు. విజ్ఞాన శాస్త్రము సాంకేతిక విద్య కోర్సుల్లో స్త్రీలను ప్రోత్సహించాలని కూడా 6వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక స్థాయిలో బాలికలకు ఉచిత విద్య సార్వత్రిక బోధనా పద్ధతులను ఏర్పాటు చేశారు. ఈ విధంగా స్త్రీ విద్య నానాటికి అభివృద్ధి చెందడానికి 7, 8, 9 తదుపరి అన్ని పంచవర్ష ప్రణాళికల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. తల్లిదండ్రులు పనులకు వెళ్తే ఇంటి దగ్గర పసిపిల్లలను చూసుకుంటూ ఇంటి వద్ద ఉండి చదువుకు దూరం అవుతున్న బాలికల కొరకు ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలను పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ లేదా పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ఇటీవల జరుగుతుంది. డిపిఇపి ఎస్ఎస్ఏ పథకాల్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం జరిగింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తల్లుల కమిటీలను ఏర్పాటు చేసి బాలికా విద్య ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతున్నది. బాలికలకు ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, పాఠశాలకు రావడానికి సైకిళ్లు మొదలైనవి ఇస్తున్నారు. అలాగే బడికి వెళ్లే బాలికలకు పాఠశాల విద్య వరకు ఉచిత విద్య, బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యము, మధ్యాహ్న భోజన పథకం కల్పించడం, ఇవన్నీ బాలికల విద్యా గమనాన్ని వేగపరుస్తున్నాయి. చదువుకున్న స్త్రీలకు ఉద్యోగ అవకాశాలను, ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరచడం కొరకు 30% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఫలితంగా నేడు అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో, ఉన్నత చదువుల్లో స్త్రీలు రాణిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో మహిళలు సగం కంటే ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు. ఇది చాలా ఆశించదగిన పరిణామం. ఇంతే కాకుండా సాఫ్ట్వేర్ రంగము, వైద్య రంగము, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా హద్దుల్లేని అవకాశాలను స్త్రీలు అందుకుంటున్నారు. స్త్రీ అయితే ఖచ్చితంగా పనివేళ్లు పాటిస్తారు, మంచి ఫలితాలు రాబట్టగలరు అన్న విశ్వాసం కూడా నేడు అన్ని రంగాల్లో కలుగుతుంది. భారతదేశ ప్రగతి జనాభాలో సగమైన స్త్రీలపై కూడా ఉంది అన్న అంశం నిజం. అందుకే నేడు భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి మహిళా ప్రగతి చైతన్యం కూడా భాగస్వామ్యమే.
1: మీరింతవరకు బాలికా విద్యాభివృద్ధి పరిణామ వికాసాల గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు విన్న పాట అగ్గిరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల ఆలపించింది. సత్యం సంగీత నిర్వహణలో మహిళా ప్రభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం కోటి సంగీతం సమకూర్చగా మావిడాకులు చిత్రం కోసం వినండి.

తల్లిదండ్రులు నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతులండి. వారు పిల్లలపై చూపే ప్రేమను ఎవరూ చూపలేరంటే అతిశయోక్తే లేదు. తమ పిల్లల కోసం వారి జీవితాలని త్యాగం చేస్తారు. పిల్లల ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు. వారి కష్టార్జితమంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. వారి ప్రేమలో ఏ స్వార్థమూ ఉండదు. వారికి సర్వదా పాదాభివందనం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది కోటి సంగీత నిర్వహణలో.

వింటున్న పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైంగ్ రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమాపేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమాపేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్బంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమాపేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యకుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల ఉమ్మడి నిబద్దతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ
1: Bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus obviously of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
0: ప్రధానితో సమావేశం అనంతరం రాష్టపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యకుడు ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు,

0: పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ
1: That this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future. And that blueprint is already taking shape.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్టాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18 ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమాపేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
2: ఎల్పీజీ సంబంధిత 10 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 3 అరెస్ట్ కియా గయా హై. ఓఎంసీస్ నే భీ 460 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్స్ పర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కియే హై ఔర్ 42 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పర్ పెనల్టీ లగాయీ హై. పెట్రోల్ ఔర్ డీజిల్ సే సంబంధిత పిచ్లే 3 మే లగ్భగ్ 1300 రేడ్ కండక్ట్ కీ గయీ హై. 960 లీటర్ పెట్రోల్ ఔర్ 2194 లీటర్ డీజిల్ సీజ్ కియా గయా హై. 18 FIR రిజిస్టర్ హుయి హై ఔర్ 7 లోగో కో అరెస్ట్ భీ కియా గయా హై.
0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27 వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి

సంరక్షణ శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్టాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి ఒక భావగీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 9 గంటలకు

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Pleasure. Thank you very much.
1: You were listening to a discussion on Strengthening India-Myanmar Ties. The participants were Professor Rahul Mishra, International Affairs Expert, and Manas Pratim Bhuyan, Journalist. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం.

0: హలో హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: పేరు ఇక్కడ సంతోష్ నగర్ దగ్గర రామకృష్ణ మాట్లాడుతున్నా మేడం.
0: రామకృష్ణ గారు, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: మాకు వచ్చేసి ఇది గీతా మొత్తం రావడం లేదు. అది వద్దులే మేడం. ఆత్మీయుల్లో కళ్ళలో పెళ్లి పందిరి కనపడ సాగే పాటే మేడం.
0: ఆత్మీయులు, ఓకే అండి. మీకోసం మీరు కోరిన పాట వినేద్దామా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మాకి బ్రహ్మలో మాట
0: బ్రహ్మ. మీ పేరండి?
1: సత్యనారాయణ
0: గారు. ఆ సినిమాలో ఏదండి పాట?
1: ఏ పాట వచ్చినా పర్లేదు, అన్ని బాగున్నాయి.
0: ఏదైనా పర్లేదా? ఓకే అండి. ఓకే అండి. బ్రహ్మ అంటే వెంకటేష్ గారిదా అండి?
1: మోహన్ బాబుమా.
0: మోహన్ బాబుదా. సినిమా పేరు బ్రహ్మయేనా అండి? అది సినిమా పేరు బ్రహ్మనేనా? వెంకటేష్ గారిది కనిపిస్తుంది. హలో. మీకోసం పాట. ఓకేనండి. ఏదైనా పర్లేదు కదా. ఓకే అండి. గుడ్ నైట్.

0: हेलो हेलो, कर्नूल एफएम। हेलो हेलो
1: హలో అక్కా, గుడ్ ఈవినింగ్ బబ్లు.
0: బబ్లు గారు, చాలాసార్లు కాల్ చేస్తున్నట్టున్నారు మీరు.
1: మీరు ఇట్లా అంటే నా కోపం వస్తుంది.
0: అలా అనకూడదండి, అందరికీ ఛాన్స్ రావాలి కదా. మీరు పాట చెప్పండి ఫాస్ట్గా.
1: మీరు అట్లా అనక నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు మాటలు? మన
0: పాట మీరు పాట కోరండి ఫస్ట్. ఏ సినిమా నుంచి వింటారు?
1: గోదావరి సినిమా నుంచి. ఉప్పు గోదావరి ఊరింగిలేడోవరి గోదావరిలో నీలాంబరి.
0: చాలా బాగా పాడుతున్నారండి. ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది. ఈసారి కాస్త గ్యాప్ తీసుకోండి, అందరికి ఛాన్స్ రావాలి కదా, అంతే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గుడ్ నైట్.
1: ఓకే.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మేము మావునా నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు రాజు మేడం.
0: రాజు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేజర్ చంద్రకాంత్ నుంచి పుణ్యభూమి నా దేశం సాంగ్.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినిద్దామండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో, నమస్తే అండి. మీ పేరండి? శారద గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గీతా ముఖర్జీ నగర్. ఓకే అండి, మరి ఏ సినిమా నుంచి వింటారండి పాట? బాగున్నానండి. ఏదండి? చిరంజీవిది. సినిమా పేరు చెప్తే మీకు నచ్చింది. ఖైదీ నెంబర్. మీరు డిసైడ్ చేసుకుని చేయాలి. హలో, శ్రీ మంజునాథ. ఓకేనండి, చెప్పండి. అందులో పాట ఏదండి? అందులో పాట మహప్రాణ దీపమా? బ్రహ్మమురారి. ఓకే అండి, పాట మీ అందరి కోసం మరి వచ్చేస్తుంది, వినేద్దామా? హలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో కర్నూల్ ఎఫ్ఎం. నమస్తే అండి, చెప్పండి.
4: నా పేరు అన్మల మోహన్ మేడం, మాది మొండ్రాయిదామ, వరంగల్ జిల్లా.
3: ఓకే అండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
4: మాకు బొబ్బిలి పులి సినిమా నుండి జనని జన్మదోక్షాలు పాట.
3: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం మరి.
4: ఓకే మేడం.
3: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాల్టి కార్యక్రమంలో సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ వారి సూత్రధారుల చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు ఎంఎన్ శర్మ, ఎంఎన్పి శర్మ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, సిరివెన్నెల. సంగీతం కివి మహాదేవన్. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ, వి కళ్యాణి, నాగూర్బాబు బృందం. వినండి సూత్రధారులు చిత్రం నుంచి పాటలు.

ಕೃಷ್ಣ ಸಂಕೀರ್ತನಂ ತತ್ರ ಶುಭ ಮಂಗಳ ಸಂವರ್ತನಂ ಅನಿ ಆರ್ಯೋಕ್ತಿ. అలాంటి సర్వ మంగళ మోహనాతారుడైన శ్రీకృష్ణుడి అనేక అనేక లీలా వినోదములలో రుక్మిణీ కళ్యాణ సత్కథ మధురాది మధురమైనది. అందలి నాయికామణి

ప్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా ఆ చిన్నారి రుక్మిణి

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో భాగంగా సూత్రధారుల చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన వారు ఎంఎన్పి శర్మ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, సిరివెన్నెల. సంగీతం కెవి మహాదేవన్. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, పి సుశీల, వి కళ్యాణి, నాగూర్బాబు బృందం. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు. ముందుగా ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం.

కలుసుంటే కలదు సుఖం. చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు దేవత చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో కంఠశాల పి సుశీల ఆలపించిన ఈ గీతం వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అలనాటి మాధురగీతాలు కార్యక్రమంలో చివరిగా సత్యం సంగీత సారథ్యంలో సవతి కొడుకు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన ఈ గీతం వినండి.

0: వింటున్న ఈ పాటతో అలనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 11:10కు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్త ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై అరుణ్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउंग लाइन ने आज व्यापार

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం రాత్రి 11:44 దాటి 53 సెకండ్లు. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందక సెలవు. నమస్తే. మరి జై హింద్.